0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం, ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లూజ్ మనీ, యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్ ఎ ఫ్రెండ్, యూ కెన్ హ్యావ్ అనదర్.
0: పునర్భార్య, భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: The wife is gone and dead, you can marry again.
0: Punarmahi, bhumini kolipothe tirigi manamu danini sampadinchukovachu.
1: If you lose land property, you can acquire it.
0: Na shariram, shariram pothe tirigi manamu sampadinchukolalem.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ది హ్యూమన్ బీయింగ్ ఇస్ ద నోబ్లెస్ట్ అండ్ ఎగ్జాల్టెడ్ వన్.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ నోబుల్,
0: సౌజన్య సౌశీతంతో కూడినటువంటి వాడు.
1: ఈస్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: Yuvati yuvukulara,
1: young men and women,
0: ee naadu yavat prapanchamu, ee prapancham yokka saubhagyamu, prapancham yokka unnati ee naati yuvati yuvukulu yokka pravartanala pai aadharapadi unnadi.
1: The prosperity and the progress, welfare of the future rests on you.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: యంగ్ మెన్ అండ్ విమెన్, వెన్ వన్స్ యూ మెయింటైన్ వెరీ హై కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ నోబిలిటీ, ద వరల్డ్ ఆల్సో విల్ మెయింటైన్ ద స్టాండర్డ్ క్యారెక్టర్, ద వరల్డ్ విల్ మెయింటైన్ ఇట్.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: ద బైగాన్ డే విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమునా, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ ది ఓషన్, కెన్ నాట్ కమ్ బ్యాక్.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: ద ఫ్రూట్ దట్ ఇస్ చూడ్ అండ్ ఈటన్ అండ్ స్వాలోడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ ఇట్స్ ఫామ్ బ్యాక్.
0: కానీ మానవుడు తన యొక్క రోజులను మోతులతో గడుపుకుంటున్నాడే కాని ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ జస్ట్ స్పెండింగ్ ద డేస్ బట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: just as the sun rays transform water into the vapor,
0: అదే విధముగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Likewise, man is not able to realize how his lifespan is diminishing day by day.
0: జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: Life is like a big clock.
0: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు ముండ్లు బాగుగా తిరుగుతున్నవి.
1: This big clock has got the pins of the years, the months and the days.
0: పిన్నులు సక్రమంగా తిరుగుతున్నవని మనం ఆనందిస్తున్నామే కాని తిరిగి త్వరలోపలిని ఘన ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది.
1: We're happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: కానీ ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: Hours constitute an year.
0: కనుక మనము ఈ దినములు నెలలు గంటలు తిరుగుచున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing.
0: ఈ కాలము గడువక పురమే కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for the birth of mankind?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: What are the responsibilities of the human society?
0: ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతి యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థం చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము హర్షద్వర్గములైనటువంటి కామ క్రోధలో మోహమదాశ్చర్యమైనటువంటి తత్వములతో లీనమై.
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక.
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక.
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు.
1: By this, he is losing the very human nature quality.
0: దుర్వ్యసనములకు లోనై.
1: He subjects himself to
0: vice. దురభ్యాసములకు పాడై.
1: He cuts himself spoiled because of bad habits.
0: పతనమై పశువు వలె క్షీణించిపోతున్నాడు.
1: He ruins himself and comes down to the level animal.
0: ఇదియే మనయందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితము.
1: This is the result of the animal behavior in us.
0: అట్టు కాకుండా.
1: It should not be so.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరిచి.
1: On the other hand, we should make use of our mind, our position, the plight, destiny.
0: సదాచార సంపన్నుడై.
1: We should be one of good character.
0: సద్గుణములను పోషించుకొని.
1: We should develop virtues.
0: ధర్మ మార్గములు ప్రవేశించి.
1: Proceed along the righteous path.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: Should lead the life of a true human being and would should even become divine.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: Every material in this world should be properly made use of.
0: ఒక కత్తి ఉన్నది.
1: Here lies the piece of wood.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకొని తరువాత దానిని కూరగా వండుకొని మనం సుఖంగా భుజించవచ్చు.
1: Here we have the knife. You can cut the vegetables and make use of it.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: With the same knife, you can cut even the fruit and eat and enjoy the sweetness.
0: కానీ అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: విత్ ది సేమ్ నైఫ్ యూ కెన్ ఈవెన్ కట్ ద థ్రోట్ ఆఫ్ అనదర్ మ్యాన్ అండ్ యాక్ట్ లైక్ ఎ డెమన్.
0: దీనికి కత్తి కాదు కారణం.
1: ఫర్ దిస్ నైఫ్ ఈజ్ నాట్ ద కాజ్.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పొజిషన్.
0: మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the position.
0: ఈ స్థితిని బట్టి ఏ సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాపులాడుతున్నాడు.
1: Man today is struggling for possessions, money.
0: కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: He is not recognizing his true position.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి.
1: He has to transform his mind in order to reach proper destiny.
0: దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: In order to change his position, he should keep his mind proper.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు.
1: Vedantic parlance, it is stated, as is the mind, so is the position.
0: మన భావములు పురస్కరించుకుని మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: Our behavior depends on our thoughts and feelings.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పములు వాసన పొందుతుంది.
1: Because of the association with the jasmine flowers, the newspaper also smells like that of jasmine.
0: అదే న్యూస్ పేపర్
1: the same newspaper
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: is used to pack the pakoda.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: The newspaper also will smell like that of pakoda.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలో చెందుతుంది.
1: ఇట్ ది సేమ్ న్యూస్ పేపర్ ఈజ్ యూస్డ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ స్మెల్స్ లైక్ దాట్.
0: కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది.
1: లైక్ వైజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ సీక్రెట్ విదౌట్ ఎనీ ఫౌల్నెస్ దేర్.
0: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది.
1: డిపెండింగ్ అపాన్ థాట్స్ అండ్ ఎమోషన్స్ దట్ యు క్యారీ ఇన్ ద హార్ట్ యువర్ క్యారెక్టర్ అండ్ ద బిహేవియర్ డిపెండ్ ఆన్.
0: కనుకనే వేదాంతం చెప్పింది.
1: సో వేదాంత సేస్
0: సో ఎస్ ఓ డబ్ల్యూ ఇన్ యాక్షన్
1: సో ఎన్ యాక్షన్ రీపే రీపే ట్రైట్ ఫర్ టెండెన్సీస్
0: టెండెన్సీ ఏ టెండెన్సీ రీపే హ్యాబిట్
1: సో ఏ టెండెన్సీ రీప్ ఏ హ్యాబిట్
0: ఏ హ్యాబిట్ రీప్ ఏ క్యారెక్టర్
1: సో ఏ హ్యాబిట్ అండ్ రీప్ ఏ క్యారెక్టర్
0: ఏ క్యారెక్టర్ రీప్ ఏ డెస్టినీ
1: సో ఏ క్యారెక్టర్ అండ్ రీప్ ఏ డెస్టినీ
0: సో యు ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ
1: నో దట్ యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ
0: ఆర్ యు డు ఆర్ అండు
1: You can make or mar, you can do or undo it.
0: కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore good and bad depend on our thoughts.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They depend on our actions.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore our conduct behavior should be noble.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: There's divinity in humanity.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటుంది.
1: Good and bad of the world depend upon the conduct behavior of the human society.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు భయములు అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనకు కనిపిస్తున్నది.
1: All over the world, you find misery, fear, restlessness.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause behind it?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడా పవిత్రంగానే ఉంటుంది.
1: That country with young men and women with perfect character will be noble and great.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణమేమిటి?
1: What are the main cause for the present plight of the country?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: Among people there are no good young men and women.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: It's not the weaponry that protects a country.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: Not the atom bomb.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: The country needs men and women of perfect character.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది.
1: The good and bad of this world depend upon the men and women.
0: కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: Good company you mean association with good people? No.
0: Sat అనగా దైవత్వమే.
1: Sat means divinity.
0: అది ఏ బీయింగ్.
1: That is being.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That is permanent.
0: దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: With the divinity you can develop your company association.
0: ఇందువల్ల చేదు పోగుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: This will help us to get rid of all this bitterness and grow in sweetness.
0: పాపములు కరుగుటకు శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: It is association with the divine, the sat, that will help you free from all the sins and the curses.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచము కోల్పోయినది.
1: The world has lost such sacred good company today.
0: మానవత్వం అనేది మంటగలిపినది.
1: The human quality is totally gone, burned to flame.
0: పాప భీతి లేక పామరత్వము పట్టి.
1: Because of the ignorance of no fear of sin.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: For the reason that they have no love of God.
0: మానవత్వమనగేం మానవులందున.
1: Among human society, the human values are totally gone.
0: విశ్వశాంతికిదియే విప్లవంబు.
1: This is the cause for the world revolution today.
0: ఈనాటి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి?
1: What are the main cause behind this revolution world over?
0: పాప భీతి కోల్పోయినారు.
1: There is no fear of sin today.
0: దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు.
1: They have no love for God either.
0: ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: When once these two are gone, how do you expect to be peaceful?
0: కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, first of all, we should have these two, fear of sin and love of God.
0: మనము సంఘమునందే పుట్టాము.
1: We are born in society.
0: సంఘమునందే పెరిగాము.
1: We grow in society.
0: సంఘము నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాము.
1: We have earned all the reputation, name and fame in society.
0: సంఘము నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము.
1: We are educated in this society.
0: తెలివితేటలను పెంచుకున్నాము.
1: We have grown in intelligence.
0: మేధావులని కీర్తిని పొందాము.
1: We got the name that we are intellectual.
0: కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది?
1: Where from you got all these things?
0: సమాజం నుండే మనకు ప్రాప్తించింది.
1: You got them out of society alone.
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను గతులను మతులను మనం ఈ సంస్థ నుంచి మనం పొందినాము.
1: We have got all these heights out of this society only.
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతి యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా?
1: Having got all these things, having risen to heights out of the society, young men and women here, have any one of you thought to express your gratitude to the society?
0: ఇన్ని పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు మనం అందుకున్నందుకు సమాజమునకు మేము ఏ సేవ చేస్తున్నాము?
1: Having been the recipient of all the good out of the society, how are you?
0: ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మనం సమాజమునకు అందిస్తున్నాము?
1: How are you expressing your gratitude?
0: ఈ విధంగా తమకు తాము ప్రశ్న వేసుకుంటే ఏమాత్రము కూడాను జవాబు రావటం లేదు.
1: If you put a question to yourself, you don't get an answer.
0: ఇది ఏ పెద్ద దోషం.
1: is a big mistake.
0: ప్రతి మానవుడికి కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: Every human being must necessarily have
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిత్యముగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: Having been the beneficiaries, you should express your gratitude.
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: As an expression to your gratitude, you should render selfless service.
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: Selfless service is our responsibility. It is the true service.
0: ఈ కారణమును పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: Basing on this, the social service, service to society, is started.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: This social service is not seen even
0: ఈ సర్వీస్ ద్వారా కూడా తిరిగి పేరు ప్రతిష్టనే పొందుతున్నామే కానీ తమ యొక్క అంకితాన్ని మనం ఏమాత్రము అనుభవించడం లేదు.
1: Even this service is rendered for personal gain of name and fame, not in a spirit of selflessness.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. శరీరము సమాజమునకు అంకితంగా ఇచ్చే నిమిత్తమే ఏర్పడినటువంటిది.
1: Body is gifted to dedicate to the society.
0: కారణం,
1: the reason,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండి పోషింపబడుతున్నది.
1: The human body is sustained by the society.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: Having sustained and maintained by the body, by
0: సమాజం
1: యొక్క సంక్షేమాన్ని
0: మనం గుర్తించాలి.
1: We have to render service to the society and recognize this basic fact.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందుకు కాని, అధికారములు ఎందుకు కాని, వ్యాపారం నందు కాని, రాజకీయం నందు కాని, పాలకులు ఎందుకు కాని ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు.
1: Today among the people in high positions, authority, business, political and otherwise, there is no spirit of sacrifice at all.
0: ఈ అన్ని రంగముల యందు కూడాను ఈనాడు ఒక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక కలుషం ప్రారంభమైంది.
1: In every heart, you find pollution, the stone-hearted, so tough and rough.
0: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
1: So we have to make every effort to wipe out this dirt.
0: ప్రతి అధికారి ఎందుకు కాని, ప్రతి మాతాపితరులు ఎందుకు కాని, ప్రతి మేధాశక్తులు ఎందుకు కాని, ఏ యొక్క విద్యావంతుని ఎందుకు కాని, అధ్యాపకులు ఎందుకు కాని, ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
1: This kind of pollution is there among people in authority, among parents, intellectuals, educated people and teachers as well.
0: Goppa goppa medhavulamani garvistunnare kaani aa medhavulo undavalsinatundi vini vidheyathalu kanipinchatam ledu.
1: They pride themselves because of their intellect, but they have no trace of humility.
0: Goppa vidyavantudanni garvistunnare kaani aa vidyaku sambandhinatundi tyagam athanlo kanipinchatam ledu.
1: He prides himself because of very high education he acquired, but there is no sacrifice.
0: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కాని అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రము కనిపించడం లేదు.
1: He's egoistic because of position, but his behavior doesn't reflect
0: what is expected of him. పాప భీతి దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి.
1: In every aspect these two are important. We should have fear of sin and love of God.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడిన వాడవుతాడు.
1: And once you love God, you'll be loving the world by and large.
0: ఎవరిని మనం దండించినప్పటికీ, ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
1: Anyone may punish you, harm you, but you should have all the patience and bear it.
0: ఉదార చరితానాం,
1: you should have all that forbearance.
0: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
1: And the whole world should be one family.
0: ప్రపంచమంతా ఒక గృహము.
1: The whole world is one home.
0: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
1: Every human being here is a brother to another.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the spirit of brotherhood of man and fatherhood of God.
0: Anta thane aneetundi ekatvanni manam anubhavinchali.
1: We should experience the spirit of oneness.
0: Ee ekatvamnu gurtinchinappudu itarulu kudanu manam badhinchadaniki prayatninchamu.
1: When once there is the spirit of unity, no one will ever harm you.
0: Tana mettani nalukanu tana gatti pandu karustayi.
1: The soft tongue is hurt by the sharp teeth around.
0: Kani ee pandu nalukunu karchindi kada ani nalukulku manu emaina shikshinistunnama?
1: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
0: ఇవ్వటం లేదు.
1: నో, యూ డోంట్ పనిష్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నాలుక నాదే, పండు నాది.
1: ద రీజన్ ఈస్ ద టంగ్ అండ్ ద టీత్ బిలాంగ్ టు మీ.
0: అందువల్ల అదే విధంగా ఇతరులు మనం హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
1: Likewise, others may harm you, accuse you, yet you should pardon them.
0: ఈ యువకుల యందు క్షమా గుణము అత్యవసరమైనటువంటిది.
1: Among young people, this spirit of forgiveness is very important.
0: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తుంటుంది.
1: At this age, you'll have hot blood.
0: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
1: If anyone says anything, you'll be full of fury and anger.
0: తప్పు.
1: It's a big mistake.
0: మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది.
1: It is not a human quality.
0: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the peace and patience, you should develop.
0: క్షమ సత్యము.
1: It is forbearance that is true.
0: క్షమ ధర్మము.
1: Forgiveness is dharma.
0: క్షమ వేదము.
1: And this patience is veda.
0: క్షమ అహింస.
1: And forbearance is non-violence.
0: క్షమ యజ్ఞంబౌ.
1: And this forbearance is sacred ritual.
0: క్షమ సంతోషము సర్వము.
1: It confers happiness and everything.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: It is everything all over the world, cosmos.
0: ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి.
1: The spirit of forgiveness should be cultivated in practice by everybody.
0: ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము.
1: Cultivation of such forbearance is true dharma or sacred practice.
0: ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of righteousness and be a true human.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వములో ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అషద్వర్గములైనటువంటి కామక్రోధ లోభమో మానవత్వములు ఇవన్నీ కూడా మృగ లక్షణములే.
1: The anger, the lust and greed, all the weaknesses are not the human qualities, they are animal qualities.
0: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
1: దే ఆర్ నాట్ క్వాలిటీస్ టు బి ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: భయపెట్టేది మృగము, భయపడేది పశువు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అనిమల్ దట్ మేక్స్ ఎవ్రీ వన్ ఫియర్ స్ట్రికన్ అండ్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్ టర్న్.
0: నీవు మృగము కాదు, పశువు కాదు.
1: యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ నాట్ ఎ బీస్ట్.
0: నీవు భయపెట్టకూడదు, భయపడకూడదు.
1: యు షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యు షుడ్ బి ఫియర్లెస్.
0: ఈ రెండింటికి అతీతమైనటువంటి మానవుడిగా నీవు ప్రదర్శించాలి.
1: యూ షుడ్ ట్రాన్సెండ్ దీస్ టూ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఈనాటి యువకుల లోపల ప్రధానమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దీస్ చీఫ్ క్వాలిటీస్.
0: ఎవరిని నీవు భయపెట్టవద్దు.
1: Never create fear in others.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: Don't be afraid of anybody.
0: దేనికి భయపడాలి?
1: Why should you be afraid?
0: పాపమునకు భయపడాలి.
1: You should have fear when it's a matter of sin.
0: దైవమును ప్రేమించాలి.
1: Love God.
0: ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు.
1: There is only one whom you should love, God alone, none else.
0: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
1: Today we have
0: తండ్రి ప్రేమ ఉన్నది.
1: Also Father.
0: సోదరుల ప్రేమ ఉన్నది.
1: Brothers.
0: మిత్రుల ప్రేమ ఉన్నది.
1: ఫ్రెండ్స్.
0: బంధువుల ప్రేమ ఉన్నది.
1: రిలేషన్స్.
0: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, ద వరల్డ్లీ లవ్, క్యారీస్ విత్ ఇట్స్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
1: ద సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఓన్లీ ద డివైన్ లవ్.
0: దైవము మీ నుండి దేనిని కోరడు.
1: గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: దైవం మీ నుండి ఏది ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకును నిస్వార్థమే, నిస్వార్థమే.
1: గాడ్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ సెల్ఫ్లెస్.
0: పూర్ణమైనటువంటి ప్రేమనే.
1: ఇట్స్ ఎ టోటల్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
1: గాడ్ ఈజ్ లవ్ అండ్ యూ షుడ్ లవ్ హిమ్.
0: అది పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్, యూ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
0: అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
1: Such a man will be respected by the society.
0: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే,
1: in order to earn esteem in society,
0: దైవ ప్రేమనే మనం సాధించాలి.
1: It is it the love for God that is to
0: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
1: To cultivate love for God, you should have this fear of sin.
0: ఎట్టి పాపమునకూడను మనము ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: We should never give any scope for sin.
0: పాపం అంటే ఏమిటి?
1: What is sin?
0: మన యొక్క భారతీయ సంస్కృతి యందు,
1: as per the culture of Bharat,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Service to others is a merit. Harming others
0: help ever, hurt never.
1: Help ever, hurt never.
0: అయితే ఏది పాపము?
1: దెన్ వాట్ ఈస్ ద సిన్?
0: దేహమునే తానుగా భావించి,
1: ఐడెంటిఫైయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ద బాడీ,
0: దేహం యొక్క సదుపాయాల నిమిత్తమై,
1: ఫర్ ది కంఫర్ట్స్ ఆఫ్ ద బాడీ,
0: దేశం యొక్క అనుకూల నిమిత్తమై,
1: ఫర్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ,
0: ఆ విధమైనటువంటి యొక్క స్వార్థం చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ వీ రిజార్ట్ టు సర్టన్ ప్రాక్టీసెస్.
0: పర ఉపకార అని మూడు పదములు.
1: హియర్ దర్ త్రీ వర్డ్స్, పర ఉప కర.
0: పర అనగా ఆత్మ.
1: పర మీన్స్ ఆత్మ.
0: ఉప మీన్స్ సమీపం.
1: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ.
0: కరణం చేయటం.
1: కరణ ఇస్ డూయింగ్ ఇట్.
0: ఆత్మకు సమీపంగా పోయేటువంటిదే పుణ్యము అన్నారు.
1: ఇట్ ఈస్ ద వర్చ్యూ, ద ట్రూ మెరిట్ గోయింగ్ నియర్ క్లోజ్ టు ఆత్మ.
0: అనగా దైవత్వానికి సమీపంగా పోవటమే పుణ్యము అన్నారు.
1: మెరిట్ మీన్స్ ప్రాక్సిమిటీ టు ద డివినిటీ.
0: పర పీడనం అన్నారు.
1: దెన్ పరపీడనం.
0: పర అనగా పరమాత్మనే.
1: పర మీన్స్ గాడ్.
0: పీడనం.
1: పీడనం
0: అనగా పరమాత్మ తత్వాన్ని విస్మరించడమే పాపం అన్నారు.
1: ఫర్గెటింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక నీ దివ్యత్వాన్ని మర్చిపోవటమే పాపమని, దివ్యత్వాన్ని స్మరించడమే విశ్వసించడమే పుణ్యమని దీని యొక్క అంతరార్థం.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ టు బి అవేర్ ఆఫ్ ది డివినిటీ ఈస్ ద మెరిట్, టు ఫర్గెట్ ఇట్.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ ఎవ్రీవన్.
0: అది ఏ దేశమునకు కాని పాపమునకు కాని అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్.
0: కానీ ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని,
1: యంగ్ మెన్ అండ్ విమెన్ బికాస్ ఆఫ్ ది ఏజ్
0: ఓపికను కోల్పోతున్నారు.
1: దే లూజ్ ఆల్ పేషెన్స్.
0: క్షమను తప్పిపోతున్నారు.
1: దే హావ్ నో సెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్.
0: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు.
1: ఇట్ మే బి లెస్ ఇన్ సమ్ అండ్ మోర్ ఇన్ అదర్స్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ, ద క్వాంటిటీ, బట్ ద క్వాలిటీ బీయింగ్
0: ఆ రోగం ఏమిటి?
1: వాట్ ఈస్ ద డిజీజ్?
0: అది అహంకారము.
1: That incurable disease is the sense of ego.
0: ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు.
1: The disease of ego cannot be cured by any school of medicine.
0: ఈనాడు ప్రపంచమంతా ఇక్కడను,
1: today in this world,
0: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: Man looks fully afflicted with so many diseases.
0: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము.
1: Of all the diseases, ego is the worst of all.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
1: Ego is born out of ignorance.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
1: This ignorance is due to innocence.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి.
1: In order to give up this ignorance, we should be away from
0: it. పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
1: When once you get out of this ignorance, get to know ego, why do you pride yourself?
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: There are two paths here.
0: అహంకారం నిర్మూలం గావించుకోవటానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
1: To kill ego, we have to put ourselves two questions.
0: ప్రపంచమంతా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
1: The whole world is a very big globe.
0: ఇంత పెద్ద ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
1: ఇండియా, హౌ స్మాల్ ఇట్ ఈస్.
0: ఈ ఇండియా లోపల,
1: హియర్ ఇన్ ఇండియా,
0: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
1: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల,
1: ఇన్ ఆంధ్రప్రదేశ్,
0: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ అనంతపురం జిల్లా లోపల,
1: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్,
0: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: ప్రశాంతి నిలయం, హౌ స్మాల్ ఇట్.
0: ఈ ప్రశాంతి నిలయం లోపల,
1: ఇన్ ప్రశాంతి నిలయం,
0: నీవు ఎంతటి వాడవు.
1: What are you, a fraud? What are you?
0: Inta alpamainatundi manavudu anantamainatundi prapanchanni chusi ahankara pattamlo idi pedda ajnaname kada.
1: Man being so simple and so subtle and little, why should he be egoistic?
0: Maroka margamlo manam aadhyatmika rangamlo manam praveshinchinappudu,
1: if we think spiritually,
0: isha vasyam vidam jagat.
1: The whole world is full of God.
0: Sarvam kaluvidam brahma.
1: Everything is divine.
0: Ekkada chusina kuda nu daivatvame.
1: You find divinity all over.
0: Isha vasyam andariyandu nivasinche vaadu bhagavantude.
1: God dwells in everyone.
0: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు
1: when we recognize this unity on divinity
0: ఎవరిపైన నీవు గర్వపడతావు
1: for whose sake what is the reason for ఉన్నటువంటిది
0: ఒకే దివ్యమైన శక్తి
1: the same divine power is latent in everyone
0: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి
1: we see so many bulbs around
0: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి
1: bulbs are different
0: కానీ అన్నిటియందు ఉన్న కరెంట్ ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే
1: when once you know the truth the current is same in all the bulbs
0: ee difference manaku em matramu undadu
1: you are not mindful of the differences
0: kanuka aadhyatmika margamlo anta okkate ani ekaatma bhavaanni gurtinchali
1: in spiritual path you should know the oneness or unity
0: vyavaharika drishti lopala inta prapanchamu nenu oka alpudanu ani gurtinchali
1: from the worldly viewpoint you should know this is a vast world and tiny creature
0: aithe aadhyatmika tattvamlo anuraniyan mahato mahiyan
1: in spiritual path it is said smallest to the small and the biggest
0: ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏ మాత్రం కూడా మార్చుకోరాదు
1: under any circumstances we should never change our immanent latent divinity
0: ఎంత సంపదలు వచ్చినా కానీ
1: the prosperity may come
0: ఏనుగు గుర్రము ఎక్కిన గాని
1: you may be riding on a horse or
0: పిచ్చోడిని లోక మెచ్చిన గాని
1: the world may blame you that you are a madcap
0: అందరూ నిన్నే మెచ్చిన గాని
1: all people may praise you
0: మంచిని మరువకురా
1: నెవర్ ఫర్గెట్ గుడ్
0: దేవుని విడువకురా
1: నెవర్ గివ్ అప్ గాడ్
0: ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి
1: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ ఫర్మ్లీ
0: మంచిని మర్చకూడదు
1: నెవర్ ఫర్గెట్ గుడ్
0: దేవుణ్ణి విడవకూడదు
1: నెవర్ గివ్ అప్ గాడ్
0: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ
1: ఇట్ మే అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్
0: దీనిని సరైనటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి
1: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ
0: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి
1: This should develop among young men and women in particular.
0: ఈ ప్రపంచమునకు సరైన నాయకులు సరైన రక్షకులు సరైన పోషకులు ఈనాటి యువతి యువకులే
1: For this world, the protectors and the one who will uphold the prestige of this country are young men and women alone.
0: మీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి
1: Make your behavior sacred.
0: దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి
1: Experience the love of God.
0: అదే ఇందులాషా చెప్పాడు My life is my message ani swami cheppetundi prathi vikritam kodanu ee yokka aadarshamule
1: that's what indulalsha mentioned my life is my message whatever swami says they are ideals only
0: aadarshanni manam vadalakoddu
1: you should never give up ideals in life
0: kaani ee naati prapanchamulo
1: but in today's world
0: aashalu penchukuntunnamu
1: we have many desires
0: aadarshalu marchipothunnamu
1: we are forgetting ideals
0: స్వార్థమును పెంచుకుంటున్నాము
1: వర్ ఇంక్రీజింగ్
0: డెవలప్మెంట్ మర్చిపోతున్నాము
1: అండ్ వర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ
0: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము
1: అటాచ్మెంట్ టు ది బాడీ
0: దేశాభిమానాన్ని విస్మరిస్తున్నాము
1: ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం
0: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు
1: హౌ కెన్ వి లీడ్ అవర్ లైవ్స్ దెన్
0: దేశాన్ని మరవకూడదు
1: నెవర్ ఫర్గెట్ యువర్ కంట్రీ
0: మర్చిదే దేహాన్నైనా మర్చు
1: ఫర్గెటింగ్ దేశ ద కంట్రీ అమౌంటింగ్ ది ఫర్గెటింగ్ యువర్ ఓన్ బాడీ దే
0: మహర్షులు
1: ఏన్షియంట్ సేజెస్
0: ప్రాచీనపు మన పెద్దలు
1: ఎన్షియంట్ ఎల్డర్స్
0: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు
1: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు
1: దే హావ్ కరోనేటెడ్ దిస్ సాక్రిఫైస్
0: న్యాయానికి కంకణము తొడిగారు
1: దే హావ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ జస్టిస్
0: సత్యాన్ని స్వాగతం చేశారు
1: దే హావ్ వెల్కమ్ ది ట్రూత్
0: త్యాగాన్ని విశ్వసించారు
1: అండ్ దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాక్రిఫైస్
0: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ
1: దట్ వాస్ ద ప్రాక్టీస్ అమంగ్ ఎల్డర్స్ దెన్
0: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడాను ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు
1: దట్స్ వై ఎల్డర్స్ నెవర్ సఫర్డ్
0: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు
1: దేర్ వాస్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆల్ ది టైం
0: ఈనాటి మానవులు క్షణ క్షణములకు కూడాను విచారము లేదు
1: వేర్ యాజ్ ద ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ
0: వై వారి ఎందు త్యాగము లేదు
1: బికాజ్ దే హావ్ నో సాక్రిఫైస్
0: ధర్మము లేదు
1: దేర్ ఇస్ నో రైచియస్నెస్
0: సత్యము లేదు
1: దేర్ ఇస్ నో ట్రూత్
0: ఈ రెండూ లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది
1: సో దీస్ థింగ్స్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్
0: కనుకనే ఈనాటి యువతి యువకులంతా
1: సో యంగ్ మెన్ అండ్ విమెన్ టుడే
0: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో
1: దే షుడ్ కరోనేట్ సాక్రిఫైస్ ఇన్ దేర్ హార్ట్స్
0: న్యాయమనేటువంటి కిరీటాన్ని ధరించాలి
1: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్
0: సత్యమనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి
1: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్
0: ఇది మన సంరక్షణకు కానీ దేశ సంరక్షణకు కానీ ప్రధానమైనటువంటి ఆయుధములు
1: This is the weaponry that protects your body and the country by and large.
0: ee naadu itti paristhitiku sariyainti aadarshanga lekapotam chetane prapanchamanta kudunu kulli kumili kuri potundali
1: because the absence of such idealism ideals today the whole world is put to ruin
0: prati manavudu kudunu sukhanga undinattu natistunnade kaani హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
1: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపీ బట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ ద లేటెంట్
0: ద్వేషించరాదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ గాడ్.
0: దైవమును ప్రేమించినప్పుడు ఇతరులపై ద్వేషం అనేది ఏనాటి రాదు.
1: ఇఫ్ యు హావ్ లవ్ ఫర్ గాడ్ యు విల్ నెవర్ హేట్ ఎనీబడీ.
0: కనుక
1: సో
0: యువతి యువకులు
1: యంగ్ మెన్ అండ్ విమెన్
0: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని
1: ద సార్ట్ ఆఫ్ లైఫ్ దే వాంట్ టు లీడ్
0: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని
1: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్
0: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్
0: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
1: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ద ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్
0: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్
0: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
1: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality.
0: So we should empty
1: our head by removing, by giving up all the vices and wicked thinking.
0: నిర్మలమైన చిత్తమును
1: pure heart
0: నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి.
1: అండ్ దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యు షుడ్ ఎక్స్పీరియన్స్.
0: మనం ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సర్వీస్ సర్వీస్ సేవగా మనం భావించాలి.
1: యు మే బి ఎనీవేర్ టేక్ టు సర్వీస్
0: దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: దట్స్ వాట్ భగవాన్ సెడ్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: అదే రియల్ రెస్ట్.
1: దట్ ఈస్ ద రియల్ రెస్ట్.
0: కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ
1: ఎనీ సర్వీస్ యూ మే డూ
0: ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫిల్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్ విత్ దీస్ వరీస్ అండ్ ట్రివియాలిటీస్.
0: కనుక
1: సో
0: అచంచలమైనటువంటి బుద్ధిని
1: విత్ అన్వేవరింగ్ మైండ్
0: నిశ్చలమైనటువంటి దృష్టిని
1: విత్ స్టడీ విజన్
0: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివినిటీ విల్ ఎక్స్ప్రెస్
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: The knower of the Brahman becomes Brahman in turn.
0: నీవు దైవ భావమును పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు.
1: When once you entertain divine thoughts, you become divine.
0: నీవు కేవలం మృగ భావాన్ని అంత పెట్టుకోవటం వల్ల నీవు మృగంగానే మారిపోతావు.
1: With animal thoughts, you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
0: అన్ని దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవము.
1: People of all countries and people of Bharat in particular, they know this.
0: రామాయణమునందు మహాగొప్ప విద్యావంతుడు రావణాసురుడు.
1: ఇన్ ద సీక్రెట్ ఎపిక్ రామాయణ రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: అంతటి విద్యావంతుడే రాముడు కూడాను.
1: రామ ఇస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ హైలీ. ఈనాడు
0: విద్యలు చదువుతున్నాం మనము.
1: టుడే వీ థింక్ ఆఫ్ దిస్ స్టడీ ఎడ్యుకేషన్.
0: కానీ ఇరువురు కూడాను విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు.
1: బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ స్టడీ ఈక్వలే.
0: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
1: హియర్ వీ షుడ్ నో టూ
0: ఆస్పెక్ట్స్. నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: సమ్ వాంట్ టు బికమ్ గ్రేట్.
0: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
1: సమ్ వాంట్ టు బికమ్ గుడ్.
0: ఈ మంచికి గొప్పకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్?
0: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దిస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద గుడ్ అండ్ గ్రేట్.
0: తల్లిదండ్రులు కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి గ్రేట్.
0: ఎంతో గొప్ప కావాలి.
1: ఇన్ వాట్ ఆస్పెక్ట్
0: వారికి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనం సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
1: పేరెంట్స్ కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ గ్రేట్నెస్.
0: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
1: ఇఫ్ యు వాంట్ టు బి గుడ్ వాట్ ఈస్ దట్స్ రియల్లీ గుడ్.
0: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
0: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ ది హ్యూమన్ నేచర్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివినిటీ అండ్ వైస్ వర్సా ఇస్ ది నోబ్లెస్ట్.
0: నరుణ్ణి యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
1: అండ్ ద వన్ హూ ఫీల్స్ సీస్ ద డివినిటీ ఇన్ మ్యాన్ ఈస్ గుడ్ మ్యాన్.
0: కనుకనే నరుని యందు నారాయణ దర్శనం చేస్తే అది మంచితనం.
1: సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్నెస్ టు సీ గాడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నారాయణ యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
1: యు మే కన్సిడర్ గ్రేట్ ఇఫ్ హి సీస్ మ్యాన్ ఇన్ గాడ్.
0: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
1: Without goodness, there is no use of any greatness.
0: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
1: So you must be good first, nothing to do with greatness.
0: ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు.
1: There are many great people.
0: వారి వల్ల దేశంలో కలిగినటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use to this country?
0: కనుకని రావణుడు చదివాడు.
1: Ravana was educated.
0: రామును చదివాడు.
1: Rama also.
0: కానీ
1: but
0: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
1: Rama is good, Ravana is great.
0: Great. అయితే ఏ విధంగా గ్రేట్?
1: ఇన్ వాట్
0: గొప్ప తపస్సు చేశాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు.
1: హి కుడ్ నాట్ డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ ది నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్.
0: హి జీర్ణించుకోలేకపోవడం చేత
1: as he could not assimilate,
0: అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది.
1: He suffered from indigestion.
0: ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము.
1: This indigestion is ignorance.
0: ఈ అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటి ఈ దుర్గుణములు.
1: Because of the ignorance, the other vices follow.
0: తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక
1: he could not control his desire.
0: వంశమే నాశనం చేసుకున్నాడు.
1: He has ruined the entire clan.
0: తలంపులను తాను అరికట్టుకోలేక
1: he could not control his
0: తన తమ్ముళ్ళనే చంపుకున్నాడు.
1: He was responsible for the death of his brothers.
0: కోరికలను అదుపులో పెట్టుకోలేక
1: he could not control
0: కొడుకులను కూడా చంపుకున్నాడు.
1: And he was responsible for the death of his sons.
0: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు.
1: Because he could not control raga, the attachment, he lost rajya, the kingdom.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
1: Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions.
0: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
1: Had there been no attachment, the rakshasas would not have been killed.
0: వంశమునే నాశనం చేసుకుని ఉండడు.
1: Had there been no desire at all, the clan would not have been lost.
0: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముళ్ళను కూడా చంపుకొని ఉండడు.
1: Had there been no thoughts at all, the brothers would not have died.
0: ఈ కోరికని రావణులో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు.
1: Had there not been desires, the sons would not have died.
0: కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
1: దేర్ఫోర్ మ్యాన్ బికమ్స్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ ద డిజైర్, అటాచ్మెంట్ అండ్ థాట్.
0: కనుక ఉండవలసింది ఒక కోరిక.
1: We should have only one desire.
0: అదే దైవ ప్రీతి.
1: That is love of God.
0: అదే పాప భీతి.
1: That is the fear of sin.
0: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును.
1: With these two, you can become very great.
0: కానీ రాముడు సత్యానికి అంకితమయ్యాడు.
1: బట్ రామ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్
0: ధర్మానికి అంకితమైపోయాడు.
1: హిస్ డెడికేటెడ్ టు ధర్మ.
0: సత్యం వద, ధర్మం చర.
1: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ స్పీకింగ్.
0: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
1: హి ఫాలోడ్ ధర్మ.
0: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
1: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
0: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
1: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, yet Rama is respected today.
0: Manavuni endukudanu madhavatvanni chupinchadu Ramudu.
1: Rama has shown the divinity in a human being.
0: Daivam manusha rupena,
1: God comes in human form.
0: Adi manchitanam,
1: that is goodness.
0: Devudulo narunu chuttamu adi goppatanam kaadu.
1: To see man in God, nothing great about it.
0: Adi nee yokka vancha.
1: That your desire.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: That your imagination.
0: నీ యొక్క రిఫ్లెక్షన్.
1: That your reflection.
0: నీ యొక్క రియాక్షన్.
1: That your reaction.
0: నీ యొక్క రీసౌండ్.
1: That your resound.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు.
1: Because you are at the level of a human being,
0: దైవములో
1: మానవుడిగా ఉన్న human being.
0: నీ గొప్పతనం ఏమిటి?
1: What is greatness in seeing human in the divine?
0: కాదు కాదు, మానవుని ఎందుకు దైవాన్ని చూడాలి?
1: You should see God in man.
0: అది మంచితనం.
1: That is goodness.
0: కనుక మంచితనంకు గొప్పతనంకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We should know clearly the difference between goodness and greatness.
0: మనము మంచివారు కావాలి కానీ గొప్పవారు కానక్కర్లేదు.
1: We should be good and not great.
0: ఏమిటి గొప్పవారు?
1: What is that?
0: గొప్ప ధనం ఉండవచ్చును.
1: He has got a lot of wealth.
0: గొప్ప విద్య ఉండవచ్చును.
1: Maybe highly educated.
0: గొప్ప బలం ఉండవచ్చును.
1: Maybe strong physically.
0: కానీ గొప్ప సైన్యం ఉండవచ్చును. గొప్ప అధికారం ఉండవచ్చును.
1: Position.
0: కానీ ఇది ఎంతవరకు?
1: How long they last?
0: నీకు ఆ అధికారం ఉండినంత వరకు.
1: They last until you are in position.
0: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
1: Later even house people, their residents.
0: ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుంది.
1: One may be a prime minister.
0: ఆ పదవి ఉండినంత వరకును అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు.
1: So long he is in position, people will go around his residence.
0: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే,
1: the moment he retires,
0: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు.
1: Even rickshaw fellow demands money.
0: గౌరవించడు.
1: No one will respect him.
0: ఇది ఆ గొప్పతనము.
1: Is this sign of greatness?
0: ఈ గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది.
1: The greatness is this sort may be here.
0: కానీ మంచితనం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: But goodness is permanent.
0: అందువల్లనే
1: సో
0: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి.
1: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు బి గుడ్.
0: మంచితనం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ గుడ్నెస్?
0: ధర్మంగా ఉండటము.
1: టు బి రైట్.
0: న్యాయంగా జీవించటము.
1: ఫుల్ ఆఫ్ జస్టిస్.
0: కేవలం అందరినీ ప్రేమించటము,
2: టు లవ్ ఆల్,
0: దైవత్వాన్ని మనం విశ్వసించటము,
2: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దీనులను ప్రేమించటము,
2: లవ్ పీపుల్,
0: తిక్కులేని వారిని ఆదరించటము,
2: రెండర్ సర్వీస్ టు
0: మంచితనం యొక్క,
2: హోల్డ్ ఆన్, దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్.
0: కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ ఆల్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ యాక్షన్స్ అండ్ సీక్రెట్ థాట్స్.
0: యువతి యువకులారా,
2: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు ప్రారంభోత్సవం జరిగింది కనుకనే
2: Today is inaugural session.
0: ఈనాడు కేవలం ఒక మాస్టర్ ప్లాన్ మాదిరి ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటిది మాత్రమే ఈనాడు విచారించుకుందాం.
2: We have only understood the master plan today this morning.
0: మున్ముందు
2: ఇన్ ఫ్యూచర్
0: మీరు చేయవలసినటువంటి యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు, కర్మలు, ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం.
2: You should discuss in full your action plan, the future activities.
0: అన్నింటికీ ప్రధానమైనటువంటిది
2: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆధ్యాత్మిక మార్గంలో
2: ఇన్ స్పిరిచువల్ పార్ట్
0: నామస్మరణే.
2: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చును.
2: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ నామస్మరణను ప్రేమతో పెంచాలి.
2: వీ షుడ్ డెవలప్ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కపో

0: విశ్వమందు విభుడు వెలుగొందుచుండు. విభునియందు విశ్వమెలుగుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. వినుడు భారతీయ వీరసుతుడా.
1: The Lord will be shining resplendent in the world, and world also shines resplendently in the Lord. The relationship between the world and the Lord is inseparable, inextricable. Listen, O the heroes of Bharat.
0: విజయసగును వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు, ధనము వలన ధర్మంబు, ధర్మం వలన ఐహికామిష్మికములు నందు నరుడు.
1: ఎడ్యుకేషన్ బెస్టోస్ హ్యూమిలిటీ, హ్యూమిలిటీ కన్ఫర్స్ డిజర్వ్డ్నెస్. Desire and the Lord is inseparable, inextricable. Listen, O the heroes of Bharat.

0: humility. Humility confers deservedness. Deservedness will help one to obtain wealth and prosperity. Through that, one can perform charities and such other righteous acts. And through it, one would be able to get the peace and plenty in this world and in the world beyond.
1: Vidyarthulara, prachina kalamuna vidyanu abhyasinchutakai gurula chanta cherunappudu atti vidyarthulaku vineyudu anetuvanti peru pettinivaru.
0: In the olden days, ancient days, when the students approached the preceptors for education, the students were named as Vineyudu, obedient one.
1: Vineyudanaga, Vineya Vidyetanu Nerchutakai Velleyatuvanti Vyaktiki Vineyudu Antaru.
0: Vineyudu actually means the one who has gone to learn obedience and humility.
1: Kani Kramakramena, ee Vineyudu aneti padamunaku విరుద్ధమైనటువంటి అర్థమును కల్పించి విద్యార్థి అనేటువంటి పేరును నియమిస్తూ వచ్చారు.
0: యాజ్ టైమ్ పాస్డ్ బై, ది వర్డ్ వినయుడు వాజ్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఇట్ వాజ్ గివెన్ ద నేమ్ విద్యార్థి.
1: విద్యార్థి అనగా విజ్ఞాన సముపార్జితము చేసేటువంటి వాడు.
0: విద్యార్థి రెఫర్స్ టు ఎ పర్సన్ who is seeking science and wisdom.
1: Anaga vidyanu nerchetunti vaadu ani.
0: One who is learning education.
1: Vineya vidheta nundi vidyaku digajari poyindi.
0: From the heights of humility and obedience, there was a fall to vidyarthi seeking only education.
1: Kani ippudu vidyarthi dasa nundi కేవలం విషయార్థిగా మారిపోతూ వస్తున్నాడు ఈ వ్యక్తి.
0: దేర్ ఇస్ అ ఫర్దర్ డిటీరియరేషన్ ఇన్ ది అప్రోచ్ ఆఫ్ ది స్టూడెంట్. ఈవెన్ ఫ్రమ్ సీకింగ్ ఎడ్యుకేషన్ అండ్ లర్నింగ్, హీ ఈజ్ సీకింగ్ ఓన్లీ ది విషయాస్, వేరియస్ ఆబ్జెక్ట్స్.
1: అనగా విద్య యొక్క జ్ఞానము కేవలం శాస్త్ర జ్ఞానమని, అనుభవ జ్ఞానమని, వివేక జ్ఞానమని, లౌకిక జ్ఞానమని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: ది ఎడ్యుకేషన్ వాజ్ క్లాసిఫైడ్ ఇన్ టూ ఫోర్ టైప్స్. శాస్త్ర జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్. అనుభవ జ్ఞాన, నాలెడ్జ్ ఒబ్టెయిన్ బై ఎక్స్పీరియన్స్. అండ్ లోక జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. వివేక జ్ఞాన, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ డిస్క్రిమినేషన్.
1: ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిదే ఇప్పుడు రసాయన జ్ఞానము, పదార్థ జ్ఞానము, వృక్ష జ్ఞానము, జీవ జ్ఞానము.
0: దిస్ శాస్త్ర జ్ఞాన మే బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మోడర్న్ టర్మినాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ.
1: ఇది విషయాలకు సంబంధించినటువంటిది.
0: ఆల్ దీస్ రిలేట్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే విద్యార్థి నుండి విషయార్థికి దిగజారిపోయింది.
0: దస్ దెర్ ఈస్ ఎ ఫాల్ ఆర్ ఎ డిటీరియరేషన్ from seeking real education to seeking knowledge of the objects of the world.
1: ee naati vidyarthiki vidya ante emito ane tunti oka vishayanni kudanu vismaristu pothunnadu.
0: Today's student is giving up understanding the correct meaning of education.
1: Shastra gnanamato paatu prati vyakti kudanu anubhava gnanini sampadinchali.
0: Along with the knowledge of science, one has to acquire the knowledge obtained by experience.
1: Anubhava jnananga lenatunti vidya kani vivekam kani lokamunaku emattam kodanu upayoginchavu.
0: Whatever type of education and wisdom one is seeking, it would not be useful to the world if it is not based upon experience.
1: Anubhava jnanamu manavunaku ఎంత ప్రధానమో

0: Just as the knowledge obtained by experience is very important for man, danini jagatunandu anubhavaritiga anaga swaruparitiga andinchineetundi yokka vijnanam kudanu anaga viveka gnanam kudanu manaviki anta avasaram. To the same extent, knowledge obtained by experience based upon discrimination is equally important.
1: ఈ వివేకం అనేటువంటి దానికి విద్యకు కొంత విరుద్ధమైనటువంటి సంబంధం ఉన్నది.
0: దిస్ డిస్క్రిమినేషన్ మే డిఫర్ ఫ్రమ్ ది ఓన్లీ ఎడ్యుకేషన్.
1: వివేకం లేని విద్య, విచక్షణ లేని జ్ఞానము మానవుని రాణింపచేయదు.
0: మ్యాన్ విల్ నాట్ షైన్ విత్ ఎడ్యుకేషన్ డివైడ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ డివైడ్ ఆఫ్ ది డిస్క్రిషన్.
1: వివేకం వేరు, విద్య వేరు.
0: దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వివేక, దట్ ఈస్ డిస్క్రిమినేషన్, అండ్ విద్య, ఎడ్యుకేషన్.
1: వివేకం అనగా మంచి చెడ్డలకు మధ్య ఉండినటువంటి వ్యత్యాసము.
0: వివేకము ఆర్ డిస్క్రిమినేషన్ రెఫర్స్ టు ద కెపాసిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ ఫ్రమ్ బ్యాడ్,
1: సుఖదుఖములకు మధ్యనున్నటువంటి వ్యత్యాసము.
0: The difference that exists between joy and sorrow.
1: Satya satyamulaku madhyana unnatundi vyathyasamulu.
0: The difference that exists between the truth and untruth.
1: Gurtinchute vivekamu ani.
0: Recognizing that kind of difference may be described as discrimination on viveka.
1: Ee ikka vivekamunu gurtinchina tarvata anaga ee vyathyasamulu gurtinchina tarvata.
0: After recognizing the type of distinction between the two things,
1: deniki eppudu ekkada etla daliki taginatvanti okka mukhyatvam ivvali aneetvanti okka vicharanu shakti samachyamulato vicharinchindame vignata.
0: Vignata refers to the capacity to take into account the circumstances, the time, and the various factors which go to make up a circumstance while using the discrimination.
1: ye vastuvunaku ye pradeshamuna ye kalamuna ye vidhamainti pramukhyata ivvali aneetvanti okka vishayanni vicharinchi kontha dani ninnayinchetvanti shaktike vignata ani peru.
0: That capacity which enables a person to give proper importance to proper things depending upon the time, situation and circumstances, that particular capacity is vignata.
1: ee vignata aneetundi vivekamloni antar bhagame.
0: This vignata is essentially an integral part of viveka, discrimination.
1: Viveka vichakshana lenetundi vaadu sanmargamlo praveshinchaledu.
0: A person who is devoid of viveka and vichakshana can never take the right path.
1: సన్మార్గ జీవితాన్ని గడపాలని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను వివేక విజ్ఞానములతో జీవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు ఫాలో ది రైట్ పాత్ అండ్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ మస్ట్ అండర్స్టాండ్ వివేక అండ్ విజ్ఞత.
1: వివేకం లేనటువంటి విద్యలు కేవలము ఒక విచక్షణను కూడాను చూపలేవు.
0: ఎడ్యుకేషన్ డివైడ్ ఆఫ్ వివేక కెనాట్ ఆల్సో షో విచక్షణ.
1: ఐన్స్టీన్ కూడా ఒకనొక సమయంలో అన్నాడు, కార్యాన్ని సాధించలేనటువంటి యొక్క జ్ఞానము నిరుపయోగము.
0: ఈవెన్ ఐన్స్టీన్ హెస్ డిక్లర్డ్ వన్స్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు అచీవ్ థింగ్స్.
1: జ్ఞానము లేని కార్యము మూర్ఖత్వము అన్నాడు.
0: యాక్షన్ వితౌట్ హ్యావింగ్ విజ్డమ్ ఈజ్ ఫూలిష్నెస్ ఈ సెట్.
1: మన జ్ఞానము కార్యాన్ని సాధించేటువంటిదిగా ఉంటుండాలి.
0: All our knowledge must be such that it must help us to achieve success in whatever we
1: జ్ఞానముతో కూడినటువంటి కార్యంగా ఉంటుండాలి.
0: It should be an action associated with wisdom.
1: ఈనాడు కార్యాన్ని సాధించలేనటువంటి యొక్క విజ్ఞానము.
0: The scientists today are those who might not
1: విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేనటువంటి యొక్క కార్యము.
0: Those people who have the knowledge but who cannot achieve success,
1: kevalam perunuka maatrame prakhyatika maatrame upayoginchukunnare kaani మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
0: సచ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఓన్లీ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్. దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద నీడ్స్.
1: మానవతారహితమైనటువంటి యొక్క విజ్ఞాని ఎంత ధనవంతుడైనను, ఎంతటి విజ్ఞానవంతుడైనను, ఎంతటి విద్యావంతుడైనప్పటికీ సమాజం అతనిని గౌరవించదు.
0: వాట్ ఎవర్ గ్రేట్ అకాంప్లిష్మెంట్ ద సైంటిస్ట్ మైట్ హావ్ మేడ్ ఇన్ దట్ పర్టికులర్ స్పియర్, ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ క్వాలిటీస్, హీ వుడ్ నాట్ బి రెస్పెక్టెడ్ బై ది సొసైటీ.
1: అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తి ప్రజా మన్ననలను పొందలేడు.
0: దట్ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ దోస్ కెపాసిటీస్ వుడ్ నాట్ బి ఆనర్డ్ బై పీపుల్.
1: అణు పరిశోధన శక్తి చేత క్షణములో బ్రహ్మాండములంతా భస్మీభూతము గావించేటువంటి యొక్క మానవ హస్తాలు కనిపెట్టవచ్చును.
0: బై రీసెర్చ్ ఇన్ ఆటమిక్ ఎనర్జీ అండ్ దట్ సైన్స్ వన్ మే బి ఏబుల్ టు డిస్కవర్ వెపన్స్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: అదే అణుశక్తి పరిశోధనల చేతనే కొన్ని కోట్ల వోల్టేజ్ ని విద్యుత్ శక్తిని అభివృద్ధిపరచి తద్వారా పారిశ్రామికాన్ని వ్యవసాయకమును అభివృద్ధిపరచి దేశమును సస్యశ్యామలం గావించవచ్చును.
0: బై రీసెర్చ్ ఇన్ ది సేమ్ ఏరియా ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ యూజింగ్ ఇట్ ఫార్ పీస్ఫుల్ పర్పసెస్ యూ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ టు ఏ ట్యూన్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ వాట్స్ అండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ హెల్ప్ ది గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, దస్ బ్రింగింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది నేషన్.
1: ఇంతియే కాదు, కోట్ల ప్రజలకు చేతికి పని అందించవచ్చును.
0: యూ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ బై సచ్ రీసెర్చ్.
1: ఇట్టి లోకమునకు ఉపకారము చేయు వివేకమును ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఉపయోగించడమే ఈ విజ్ఞానం యొక్క పరమ లక్ష్యం.
0: ది ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ రీసెర్చ్ మస్ట్ బి టు హెల్ప్ పీపుల్ అండ్ టు బి యూస్ఫుల్ టు పీపుల్ ఫర్ దర్ గ్రోత్, ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్.
1: ఈ వివేక జ్ఞానమును లోక కళ్యాణార్థమై, లోక సంగ్రహణార్థమై వినియోగించినప్పుడే ఇది సరైనటువంటి విద్యగా రూపొందుతుంది.
0: వెన్ యూ యూస్ సచ్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్, పవర్ అండ్ రీసెర్చ్ ఫర్ ది వెల్ఫేర్,
1: లోక సంక్షోభమును సర్వనాశనమును గావించేటువంటి విద్యలు కేవలము ఒక వికృత మార్గాన్ని అనుసరించినటువంటి యొక్క తత్వాన్ని పొందుతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ, ఇఫ్ యూ యూజ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిస్ట్రక్షన్ అండ్ ఫర్ ది సఫరింగ్స్ ఆఫ్ ది సొసైటీ, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్.
1: ఇట్టి వ్యక్తుల యొక్క తత్వమును కూడాను ప్రపంచము దూషించుతుంది.
0: ది ఫిలాసఫీ అండ్ ది ఆల్ ద వర్క్ రిలేటింగ్ టు సచ్ డిస్ట్రక్టివ్ వర్క్ బై పీపుల్ విల్ బి క్రిటిసైజ్డ్ బై ది సొసైటీ అట్ లార్జ్.
1: ఇట్టి శక్తిని దుర్వినియోగపరుచుకునేటువంటి వ్యక్తులను, లోక కంఠకులను కూడాను నిందిస్తుంది.
0: ద వరల్డ్ విల్ క్రిటిసైజ్ సచ్ పీపుల్ ఆర్ పీపుల్ హూ హావ్ బ్రాట్ ది వరల్డ్ టు హార్మ్ ఇఫ్ దే యూజ్ ఇట్ ఫార్ ది డిస్ట్రక్టివ్ పర్పసెస్.
1: నిజముగా మనం నేర్చినటువంటి విద్యలు మన సమాజమునకు, మన తోటి మానవులకు తగినటువంటి యొక్క సహకారాన్ని, సహాయమును, మంచిని చేకూర్చేటువంటివిగా రూపొందాలి.
0: వీ షుడ్ డెవలప్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఫెలో బీయింగ్స్ అండ్ ఫర్ ది సొసైటీ.
1: ఈ స్వార్థ పరార్థములు కూడా పెంచి యథార్థమైనటువంటి యొక్క రూపాన్ని నిరూపించేటువంటివిగా ఉండాలి.
0: దిస్ మస్ట్ హెల్ప్ ఎ పర్సన్ టు సర్వ్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ది సొసైటీ అండ్ ఆల్సో హెల్ప్ టు రియలైజ్ ది ట్రూత్.
1: జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానంతో పాటు వివేక జ్ఞానం కూడా నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్, నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
1: ఈ మూడింటి సమ్మిళితమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి వ్యక్తి తమ ఎదురుగా దూరంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క గుణతత్వాన్ని కూడాను సులభంగా అర్థం చేసుకోగలడు.
0: ఎ పర్సన్ హూ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఎ గుడ్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ పర్సీవ్ ఎనీ అదర్ పర్సన్.
1: అనుభవ జ్ఞానము, విజ్ఞానము, విచక్షణ లేనటువంటి మానవుడు తమ చెంతనున్నటువంటి యొక్క పవిత్రమైన హృదయాన్ని కూడాను గుర్తించుకోలేనటువంటి యొక్క అంధుడవుతాడు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ డిస్క్రిమినేషన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఎక్స్ట్రాడినరీ డివైన్ పర్సన్ హూ ఈజ్ వెరీ నియర్ హిమ్.
1: కమల పుష్పంలో ఉండేటువంటి మకరందము యొక్క వాసనను, కడు దూరంగా ఉండేటువంటి తుమ్మదైనను గుర్తించి నేరుగా కమలం పైన వచ్చి ఆ మకరందాన్ని మాధుర్యాన్ని అనుభవిస్తుంది.
0: బీ విచ్ మే బీ అట్ ఎ వెరీ డిస్టెంట్ ప్లేస్ రికగ్నైజింగ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద నెక్టర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్లవర్ కమ్స్ కలెక్ట్స్ ఇట్ అండ్ ఎంజాయ్స్ ఇట్.
1: కానీ ఆ కమలమునే ఆధారం చేసుకుని క్షణకాలమైన విశ్రాంతిని పొందాలని ఆశించినటువంటి కప్ప కమలం పైన ఉండినప్పటికీ దాని మకరందాన్ని గ్రోలలేదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ ఫ్రాగ్ విచ్ సిట్స్ ఆన్ ద లోటస్ ఇట్ సెల్ఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ ద లోటస్ టేక్స్ ఓన్లీ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ ద లోటస్ నాట్
1: కారణం విజ్ఞాన విచక్షణ అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకోలేనటువంటి పరిస్థితియే.
0: The reason for such a state of affairs of the frog is it doesn't have discrimination wisdom.
1: ప్రతి మానవుడు కూడాను శాస్త్రజ్ఞానంతో పాటు అనుభవజ్ఞానంతో పాటు వివేక జ్ఞానమును తప్పనిసరిగా మనము సంపాదించుకోవాలి.
0: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఒబ్టెయిన్ అండ్ కల్టివేట్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ అండ్ శాస్త్రజ్ఞాన నాలెడ్జ్ బేస్డ్ అప్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
1: ఈ గంధపరిచయమైనటువంటి యొక్క జ్ఞానములన్నీ కూడాను కేవలము లోకానికి ఉపయోగమైనటువంటి యొక్క విషయాన్ని విధానాన్ని తాను నేర్పలేవు.
0: బుక్ నాలెడ్జ్ కెన్ నెవర్ కన్ఫర్ ఆన్ ఎ పర్సన్ నాలెడ్జ్ విచ్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు ద వరల్డ్.
1: ఈ శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము వివేక జ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ ద బుక్ నాలెడ్జ్ ది నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ వన్ వుడ్ హ్యావ్ కామన్ వరల్డ్ జనరల్ నాలెడ్జ్ ఆల్సో.
1: ఈ నాలుగింటి జ్ఞానమును పరిపూర్ణంగా ఆర్జించినటువంటి వాడు అందుకున్నటువంటి వాడే విద్యావంతుడు అని చెప్పవచ్చు.
0: ఓన్లీ దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ మాస్టర్డ్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్ఫియర్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఈ యొక్క లౌకిక జ్ఞానం అనేటువంటిది కేవలం గ్రంథముల ద్వారా అందుకునేటువంటిది కాదు.
0: నాలెడ్జ్ రిలేటింగ్ టు ద వరల్డ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఎంటైర్లీ ఫ్రమ్ బుక్స్.
1: గురువుల యొక్క బోధనల చేత లభించేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ ది ప్రిసెప్టర్స్.
1: దేశాటనం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ ది కంట్రీ ఇన్ ద వరల్డ్.
1: మన భారతీయ సంస్కృతిని అనుసరించి
0: ఇన్ కీపింగ్ విత్ ది కల్చర్
1: నాగరికతను పురస్కరించుకుని
0: టేకింగ్ సివిలైజేషన్ ఆల్సో ఇన్ టు అకౌంట్
1: చరిత్రను ఆధారంగా చేసుకుని
0: బేస్డ్ అపాన్ ది హిస్టరీ ఆఫ్ ది నేషన్
1: కళా సంపత్తిని పురస్కరించుకుని
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ కల్చర్
1: అనేక ప్రాంతములు ఎందు ఉండేటువంటి అద్భుతమైన అఖండమైన
0: వన్ హ్యాస్ టు ట్రావెల్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ రికగ్నైజ్
1: చిత్రకళలను శిల్పికలను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ది నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ది స్కల్ప్చర్ అండ్ ఆర్ట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ విచ్ ఆర్ మేనిఫెస్టెడ్
1: ఆ ప్రాంతపు యొక్క ప్రజలు ఏ విధమైనటువంటి జీవితములను గడుపుతున్నారు.
0: What type of life is being lived by people in different
1: places? వారి సంస్కృతి ఏ విధమైనటువంటి మార్గంలో నడుస్తున్నది?
0: What is their culture? How are they living their lives?
1: వారి వ్యాపారము కాని వారి నిత్య జీవితం కాని వారి రాజకీయము కాని ఏ విధమైనటువంటి యొక్క వ్యవసాయంలో జరుగుతూ ఉంటుండాలి?
0: Be it agriculture, business or daily life, what is the type, what is the uniqueness of
1: ఇవన్నీ కూడాను కొంతకాలం వారితో కలిసిమెలిసి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to live with them in order to understand subtleties of these things.
1: Prachina Bharatiya yokka mahatvantamainatvanti yokka kalalanu kodanu manavu darshinchali.
0: We have to really witness and actually have
1: inadi kodanu Ajanta Ellora Hampi ichchari yokka pradeshamulu yandu aneka vidhamainatvanti chitra vichitramulato kodinatvanti yokka saundaryalu kodanu manaku darshimpa chestadi.
0: We have to visit important cultural and important centers of history and archaeology like Ajanta.
1: ప్రకృతి సౌందర్యాన్ని మనం చక్కగా తిలకించడానికి ప్రయత్నించాలి.
0: We should also enjoy the beauty of nature.
1: పర్వతముల యొక్క అందమును వృక్షముల యొక్క ఛాయను ఏ విధమైనటువంటి దీంట్లో ఏ విధంగా అనుభవిస్తున్నారు దీని యొక్క అనుభూతులు మానవునికి ఏ విధమైనటువంటి సహాయంగా తోడ్పడుతున్నవి అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: The beauty and different aspects of the lives of birds, bees and also the trees will have to be closely inquired into and looked into.
1: క్షేత్ర దర్శనములు తీర్థయాత్రలు కూడా సాపుతూ వచ్చాలి.
0: వన్ హాస్ టు అండర్టేక్ పిల్గ్రిమేజెస్ ఆల్సో.
1: కనుకనే ప్రాచీన మానవులు భారతీయులు ఈ విధమైనటువంటి యొక్క సంకల్పము దృష్టియందు ఉంచుకొని యాత్ర రూపంలో తీర్థయాత్ర సంబంధమైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ ఆ ప్రదేశముల యొక్క చారిత్రమును సంస్కృతిని ఉన్నతమును తాను గుర్తిస్తూ వచ్చారు.
0: గ్రేట్ పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియా ప్రిస్క్రైబ్డ్ దిస్ పిల్గ్రిమేజెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు అక్వైంట్ పీపుల్ విత్ ది కల్చర్ అండ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్.
1: దానిని విద్యార్థి రంగం లోపల కూడాను కొంతవరకు వేరు పేరుగా తీర్చిదిద్ది దానికి ఎక్స్కర్షన్ అనేటువంటి పేరుతో విద్యార్థులను అనేక ప్రాంతములకు తీసుకుని పోవటము ప్రారంభించారు.
0: ఇన్ మోడర్న్ టైమ్స్ ది పిల్గ్రిమేజెస్ హావ్ టేకన్ ది ప్లేస్ ఆఫ్ ఎక్స్కర్షన్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ వుడ్ గో అరౌండ్ ద కంట్రీ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్.
1: ఈ ఎక్స్కర్షన్ అనేటువంటిది అనుభవ జ్ఞానం లౌకికమైనటువంటి జ్ఞానాన్ని బోధించడానికే తీసుకెళ్తాం.
0: ద ఎడ్యుకేషనల్ ఎక్స్కర్షన్స్ ఆర్ అండర్టేకన్ టు గివ్ నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్.
1: ఈ లౌకిక జ్ఞానమే లేకుండా శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము వివేక జ్ఞానం కూడా నిరుపయోగమవుతుంది.
0: ఇఫ్ దే డోంట్ హ్యావ్ ది జనరల్ నాలెడ్జ్ అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ వాట్ ఎవర్ బుక్ నాలెడ్జ్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్.
1: ఈ అన్నింటి ఎందుకు విద్య యొక్క సారాంశమైనటువంటి వినయాన్ని మనం నిరూపించాలి.
0: ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హావ్ టు ఎసెన్షియలీ ప్రూవ్ హ్యూమిలిటీ విచ్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్.
1: వినయము లేని విద్య,
0: ఎడ్యుకేషన్ డివైడ్ ఆఫ్ హ్యూమిలిటీ,
1: విచక్షణ లేని పని,
0: వర్క్ డివైడ్ ఆఫ్ డిస్క్రిప్షన్
1: లేని పాండిత్యము,
0: స్కాలర్షిప్ విచ్ ఈస్ నాట్
1: మాధుర్యము లేని సంగీతము,
0: మ్యూజిక్ విచ్ ఈస్ నాట్ హార్మోనియస్,
1: కృతజ్ఞత లేనటువంటి బంధుత్వము,
0: రిలేషన్షిప్ డివైడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్,
1: ఇంకా పవిత్రత లేనటువంటి స్నేహము,
0: ఫ్రెండ్షిప్ డివైడ్ ఆఫ్ సీక్రెట్నెస్,
1: క్రమశిక్షణ లేని సంఘము,
0: సొసైటీ వితౌట్ హ్యావింగ్ డిసిప్లిన్,
1: భక్తి లేనటువంటి యొక్క కీర్తన,
0: మ్యూజిక్ డివైడ్ ఆఫ్ డివోషన్,
1: ఇవన్నీ కూడాను ప్రజారంజితం కానివ్వదు అని బోధిస్తూ వచ్చారు.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ నెవర్ గివ్ జాయ్ టు ది పీపుల్ అట్ లార్జ్.
1: కనుక ప్రతి దానికి కూడాను ప్రాచీనులు అనేక విధములైనటువంటి కొన్ని అర్హతలను కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అవర్ ఏన్షియంట్ వన్స్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: ఈనాటి అర్హతలంతా కూడాను తమ ఇష్ట అయిష్టముల పైన నిరూపిస్తూ వస్తున్నారు.
0: టుడే ది డిజర్వ్నెస్ ఈస్ డిసైడెడ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నీవు చేసినా నేను చేసినా ఎవరు చేసినప్పటికీ తప్పు తప్పే, మంచి మంచి.
0: Whether you have committed a mistake or I have committed a mistake, a mistake is a mistake.
1: ఇలాంటి సమత్వభావంతో న్యాయమును నిరూపించేటువంటి ఒక విద్యను మనం అభ్యసించాలి.
0: We have to learn education which will be free from all types of partiality.
1: కొందరు పరదేశీయులు కావచ్చును, కొందరు స్వదేశీయులు కావచ్చును.
0: Some people may be foreigners, a few may be our own nationals.
1: స్వదేశీయులైనా పరదేశీయులైనప్పటికీ మానవత్వం ఒక్కటే.
0: Whether they belong to another nation or our own nation, a human being is a human being after all.
1: ఈ మంచి చెడ్డల యొక్క వ్యత్యాసాలను గుర్తింపజేసుకునేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: We have to learn education which can distinguish good from bad.
1: కానీ మనకు ఇష్టమే ఉండినా ఎంతటి కష్టములైనా ఎంతటి నష్టములైనా అవి సుఖములు గానే ఇష్టములు గానే మనం భావిస్తాం.
0: If you like a particular thing, however difficult be it, we consider that as a thing which we like and which we love.
1: Manaku ishtame lekundina enta manchinaina enta pavitratanaina kodanu manam kashtam gaane anubhavistamu.
0: Even if it is a good thing, if we really don't like it, we consider that as unsacred.
1: Idi vidya yokka vikruti margamu.
0: This is a crooked way of the
1: vidya yendu ee vidhamainatti yokka vikrutini ee maatram kodanu manam abhivruddhi parcharadu.
0: We should never develop that kind of crooked way of thinking in education.
1: దేశాభిమానం ఉండవచ్చును,
0: వన్ మే హ్యావ్ పేట్రియాటిజం.
1: దేహాభిమానం ఉండవచ్చును,
0: వన్ మే లవ్ వన్స్ ఓన్ బాడీ.
1: కానీ అభిమానం ఉండినంత మాత్రమున తప్పును ఒప్పుగా ఒప్పును తప్పుగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ ద పేట్రియాటిజం ఆర్ అటాచ్మెంట్ టు ద బాడీ, వీ షుడ్ నాట్ మిస్ఇంటర్ప్రిట్ గుడ్ యాజ్ బ్యాడ్ అండ్ బ్యాడ్ యాజ్ గుడ్.
1: కనుక ఈ నేషనల్ క్యారెక్టర్ అనేటువంటి దాని లోపల ఈ సమత్వాన్ని మనం చక్కగా అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఇంపార్షియల్ అవుట్లుక్ ఇన్ ద నేషనల్ క్యారెక్టర్.
1: కొన్ని ఉదాహరణలు,
0: ఫ్యూ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: పూర్వము స్వతంత్రము రాక పూర్వము భారతదేశమునందు విదేశీయులు పరిపాలన జరుపుతుండేటువంటిది.
0: బిఫోర్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఫారినర్స్ యూస్ టు రూల్ భారత్.
1: అప్పుడు దేశ రక్షణకై 30,000 మంది సైన్యాన్ని సిపాయిలను నియమిస్తూ వచ్చారు.
0: అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ దోస్ డేస్ దర్ వర్ ఓన్లీ 30,000 పీపుల్ ఫార్
1: ఇంత పెద్ద రాజ్యమునకు 30,000 మంది మాత్రమే సిపాయిలను నియమించారు.
0: ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ సచ్ ఎ వాస్ట్ ల్యాండ్ యాజ్ భారత్ దర్ వర్ ఓన్లీ
1: 30,000 మందితోనే ఈ రాజ్యాన్నంతా కూడా కంట్రోల్ అనగా అదుపులో పెట్టి సరైనటువంటి స్థితిలో నడిపిస్తూ వచ్చారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఓన్లీ 30,000 పీపుల్ దే హ్యాడ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది వాస్ట్ ఏరియా.
1: 30,000 మంది సిపాయిలకు 50 లక్షలు అనగా 50 కోట్లు ధనమును వ్యయం చేస్తూ వచ్చారు బ్రిటిష్ వారు.
0: బ్రిటిషర్స్ స్పెంట్ 50 crores ఆఫ్ రూపీస్ మనీ ఆన్ దిస్ 30,000 పీపుల్.
1: అప్పుడు దేశాభిమానులైనటువంటి భారతీయులు బ్రిటిష్ వారిని నిందిస్తూ వచ్చారు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ ఇండియన్స్ దే క్రిటిసైజ్ ది బ్రిటిషర్స్.
1: ఈ డిఫెన్స్ పేరు పైన 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు, భారతదేశాన్ని దోచుకుంటున్నారు, భారతదేశాన్ని ఒక బీదరికంగా రూపొందింపజేస్తున్నారు అని విమర్శిస్తూ వచ్చారు.
0: ద క్రిటిసిజం వాజ్ లైక్ దిస్ దాట్ దే ఆర్ స్పెండింగ్ 50 crores ఆఫ్ రూపీస్, దే ఆర్ ప్లండరింగ్, దే ఆర్ వేస్టింగ్, దే ఆర్ మేకింగ్ ది కంట్రీ పూర్ కంట్రీ.
1: దీనికి కారణమేమిటి? విదేశీయులు వచ్చి మన దేశంలో పరిపాలన చేస్తున్నారనేటువంటి దేశం పైన పుట్టినటువంటి ఒక భేదములే.
0: దిస్ క్రిటిసిజం వాజ్ ఎమినేటింగ్ ఫ్రమ్ హేట్రెడ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దాట్ ఇట్ వాజ్ బీయింగ్ రూల్డ్ బై
1: ఫారెన్. ఈ 40 సంవత్సరం లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని సంరక్షించుకునే నిమిత్తమై 15,000 మంది సిపాయిలు నియమించారు.
0: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ within the course of 40 years we have 15 lakhs of soldiers for the defense of the country.
1: 30 lakhs undinatvanti sipayil nunchi 15000 lakhs sipayil varaku marchar manavaru.
0: From 30,000 people this has gone up to 15 lakhs of soldiers.
1: ee 15000 lakhs mandi sipayilakanta kudanu ippudu 12,000 crores anaga 12,000 crores ఖర్చు పెడుతున్నారు డిఫెన్స్ లోపల.
0: ది డిఫెన్స్ బడ్జెట్ టుడే ఈస్ 12,000 crores ఆఫ్ రూపీస్ ఆన్ 15,000 lakhs ఆఫ్ పీపుల్.
1: అప్పుడు 50,000 crores మాత్రమే.
0: డ్యూరింగ్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఓన్లీ 50 crores ఓన్లీ.
1: కానీ ఈనాడు చూస్తే ఇంత లక్షలు ఇన్ని కోట్లంతా కూడా ఖర్చు పెడుతున్నారంటే ఈనాడు మనం పెట్టేటువంటిది ఇది న్యాయం అనుకుంటున్నాం, వారు పెట్టింది అన్యాయం అనుకుంటున్నాం.
0: While they were spending only 50 crores of rupees, we are spending 12,000 crores of rupees. But we justify spending 12,000 crores of rupees now. But
1: అంత వరకు మనం పోనక్కర్లేదు. మెడ్రాసు, కేరళ, ఆంధ్ర మూడు చేరినటువంటిది మెడ్రాస్ స్టేట్ గా ఉండేటువంటిది.
0: The undivided Madras state consisted of the present Madras, Tamil Nadu, Kerala and Andhra.
1: Inta pedda anaga Visakhapatnam modalu Kanyakumari varaku kudanu oke rajyanga undetundedi.
0: From Visakhapatnam to Kanyakumari there was only one state.
1: 5000 mandi police undetundi varu.
0: The entire state had only 5000 police men.
1: ఈనాడు కొన్ని వేల మంది పోలీసులుగా అయిపోయారు.
0: టుడే ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పోలీస్ మెన్ ఆర్ దే.
1: ఇంత పోలీస్ కంతా చేరి ఒకే ఐజీపీ.
0: ఫర్ ది ఎంటైర్ స్టేట్ దెన్ దెర్ వాజ్ ఓన్లీ వన్ ఐజీపీ.
1: ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ కంతా కూడాను 15-16 మంది ఐజీపీలు తయారయ్యారు.
0: ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ది 3 స్టేట్స్ టుడే దెర్ ఆర్ 15-16 ఐజీపీస్.
1: ఒక్క స్టేట్ కే అనగా ఈ 3 స్టేట్లకు చేరి ఒక్క ఐజీపీగా ఉంటే ఈనాడు ఒక్కొక్క స్టేట్కు 12-14 మంది ఐజీపీలు. ఇది ఎంత ఖర్చుగా ఉంటుంటారు?
0: వైల్ ఇన్ ది అర్లియర్ డేస్ దెర్ వాజ్ ఓన్లీ వన్ ఐజీపీ ఫర్ ది ఎంటైర్ అన్డివైడెడ్ మెడ్రాస్ స్టేట్. టుడే ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దోస్ స్టేట్స్ దెర్ ఆర్ 12 or 14 ఐజీపీ.
1: కనుకనే ఈనాడు భారతదేశం అప్పుల పాలైపోతుంటుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇండియా ఈజ్ ఇన్కరింగ్ సచ్ హ్యూజ్
1: అధికము ఆదాయం తక్కువ.
0: దెర్ ఈస్ excessive expenditure and there is less of income.
1: 12000 crores okka defense ku maatrame kharchu pettunnaru.
0: Today 12000 crores of rupees is spent only on the defense of the country.
1: Inka 10000 crores anetvantedi appuku oddiga chellistunnaru.
0: 10000 crores of rupees is given as interest on the debts taken.
1: Migilina 20 crores anta kudanu samvatsaraniki adhikam chestu jeetala paina andistunnaru.
0: Thousands of crores of rupees దే ఆర్ స్పెండింగ్
1: మన భారతదేశంలో వసూలయ్యేటువంటి యొక్క ధనం అంతా కూడా ఈ మూడింటికే ప్రధానంగా విభజిస్తూ ఉన్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ స్పెండ్ ఓన్లీ ఆన్ దీస్ థింగ్స్, సాలరీస్, డిఫెన్స్ అండ్
1: మిగిలినటువంటి అభివృద్ధికి చేతిలో ధనం లేదు.
0: As they have spent all the money on these three items, they don't have further money.
1: ఇతర దేశములను అప్పుగా అందుకుంటున్నారు.
0: On account of this, they are resorting to borrowings from other countries.
1: ఇప్పుడు అప్పు మన భారతదేశానికి ఎంత ఉండాలంటే 33,000 crore అప్పుగా ఉంటుండాలి.
0: Today, the total debt of Bharat is 33,000 crores.
1: ఈ 33,000 crore అప్పుకంతా కూడాను ఒక్కొక్క సంవత్సరమునకంతా కూడాను 10,000 crore వడ్డీ చెల్లిస్తున్నారు.
0: ద ఇంట్రెస్ట్ ఆన్ అవర్ డెట్ ఎవ్రీ ఇయర్ ఈస్ 10,000 crores. నా
1: అప్పు చేసినా మంచిదే కానీ తాకట్టు పెట్టడానికి మాత్రం మనం అంగీకరించరాదు.
0: వీ మే టేక్ లోన్ బట్ వీ షుడ్ నాట్
1: ఇంకా క్రమక్రమేణ ఇది పెరిగి పెరిగి ఇంకా ఎంతవరకు అవుతుందో తాకట్టే పెట్టడానికి పూనుకుంటారో ఏమో చెప్పడానికి వీలు కాదు.
0: యాజ్ వీ గో ఆన్ ఇంక్రీజింగ్ ది బారోయింగ్స్ ఎ డే మే కమ్ when we mortgage the country itself.
1: పూర్వం ఒక చిన్న ఉదాహరణ మీకు అందరికీ తెలుసును.
0: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: బ్రిటిష్ వారి పరిపాలన సమయం లోపల ఒక బ్యారెల్ పెట్రోల్ అంతా వస్తే 4 రూపాయలు.
0: వన్ బ్యారెల్ ఆఫ్ పెట్రోల్ ఇన్ ది డేస్ ఆఫ్ బ్రిటిష్ కాస్టెడ్ ఓన్లీ 4 రూపీస్.
1: అబ్బా 4 రూపాయలు వసూలు చేసి భారతదేశంలో కొల్లగొడుతున్నారు, ఒక బ్యారెల్ పెట్రోల్ కు 4 రూపాయల అని మన లీడర్స్ అంతా కూడా వారిని ఎదురు తిరిగారు.
0: The national leaders those days criticized for a barrel they are wasting 4 rupees.
1: ee naatu oka barrel petrol ku 400 rupayalu
0: for today for a barrel it costs 400 rupees.
1: idi evaru dochukuntunnaru bharatiyulu bharatiyulu gane dochukuntunnaru.
0: we just
1: ilanti doshamulanta kudanu nirmoolam gaavinchi mana vidyarthulu సహనమైన సానుభూతితో సరైనటువంటి యొక్క మార్గమునందు దీని పరిశుద్ధమైనటువంటి యొక్క రూపాన్ని తీర్చిదిద్దారని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ విషింగ్ దాట్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ విల్ బి రిమూవ్డ్ బై అవర్ ఓన్ స్టూడెంట్స్ విత్ పేషెన్స్, పర్సివరెన్స్ అండ్ విత్ డిటర్మినేషన్.
1: దీనిని శాస్త్ర జ్ఞానమని, అనుభవ జ్ఞానమని, వివేక జ్ఞానమునకు 3 వేదాంత పరిభాషలంత జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అని చెప్తూ వచ్చారు.
0: ఇన్ ది పారలన్స్ ఆఫ్ ది వేదాంతిక్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ లైక్ బుక్ నాలెడ్జ్, నాలెడ్జ్ బేస్డ్ అప్ ఆన్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ బేస్డ్ అప్ ఆన్ డిస్క్రిమినేషన్ ఆర్ కాల్డ్ జ్ఞాతం, ద్రష్టం అండ్ ప్రవేశం.
1: ఈ 3 మాత్రమే. అయితే దీని యందు శాస్త్ర జ్ఞానం అనగా ఏమిటి? గ్రంథంతో మనం దాని యొక్క విషయాన్ని గుర్తించటము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బుక్ నాలెడ్జ్? Acquainting oneself with knowledge given in the books.
1: Anaga oka padartham yokka vishayanni chakkaga grantham dwara manaku telusukovatam.
0: That means trying to know clearly with the help of a book.
1: Grantham dwara telusukunnatundi vishayanni manamu practical lo laboratory lopala mevi danini sariga parichayam cheyatam.
0: Whatever you have learned through books will have to be put to experimentation in the laboratories.
1: Kanaku deenini experiment lo manamu darshinchatam.
0: That means getting a vision and an experience in the laboratory.
1: ఈ దర్శించినటువంటి దానిని హృదయంలో హత్తుకొని పోయినట్టుగా మనం దాన్ని ప్రవేశింప చేసుకోవటం.
0: వాట్ ఎవర్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ హాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ సైడ్ ది హార్ట్.
1: ఈ మూడింటి యొక్క చేరికనే దీని యొక్క సరైన పూర్ణత్వం.
0: ఓన్లీ వెన్ యూ గెట్ మాస్టరీ ఇన్ ఆల్ దీస్ 3 ఆస్పెక్ట్స్ దెన్ యూ హావ్ కంప్లీట్
1: నాలెడ్జ్. గ్రంథంతో మనం చదివినంత మాత్రమే మనం జ్ఞానులు కాలేము.
0: By mere book knowledge and studying of the books, you cannot become a knowledgeable
1: person. Manam laboratory lo dani darshinchinanta matramana purna gnanulu kalemu.
0: By merely experiencing in the experiments, you would not be able to get
1: darshinchinatundi dani hrudayamulo cherchukovali.
0: You have to establish what you have just experienced inside your own heart.
1: Oka chinna udaharanam.
0: One small example to illustrate this.
1: Neeku oka phalam paina chala ishtanga untadi.
0: You have like a particular fruit.
1: ఈ ఫలములు మార్కెట్ కు వచ్చినాయి అని ఎవరో నీకు ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు.
0: యువర్ ఫ్రెండ్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ యూ దట్ ఫ్రూట్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఇది కేవలం ఒక శాస్త్ర జ్ఞానం అనగా వినికిడి చేత తెలిసినటువంటి విషయం.
0: దిస్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ బుక్ ఆర్ బుక్ నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్డ్ త్రూ హియరింగ్.
1: నేను ఆశించినటువంటి ఫలములు మార్కెట్ కు వచ్చినాయట అని కొంత సంతోషం పెరుగుతుంది.
0: యూ గెట్ డిలైటెడ్ on hearing that the fruit which our liking has come to market.
1: అంతమాత్రం చేతనే మనకు కడుపులోకి ఆ ఫలం చేరలేదు.
0: By mere hearing, you have not been able to take the fruit.
1: నీవు మార్కెట్కి వెళ్ళాలి, నీవు ఆశించిన ఫలం ఉందా లేదా అని దర్శించాలి.
0: You have to go to the market and you have to just find out for yourself whether the fruit
1: ఆ దర్శించేటప్పటికి మరింత ఆనందం పెరిగిపోతుంది.
0: When you just look at the fruit which you wanted,
1: ఆనందం పెరిగింది కానీ ఆహారంగా చేరలేదు.
0: By increased delight, it has not become food for you as it.
1: దానిని డబ్బిచ్చి కొనుక్కొని దాన్ని భుజించాలి.
0: You have to buy it and eat it.
1: ఈ భుజించిన తర్వాత నీకు పరిపూర్ణ ఆనందము లభిస్తుంది, దాని యొక్క ఆహారము లోపల చేరిపోయింది.
0: Once you have partaken the fruit, you have taken the food inside the stomach, it gives you joy.
1: వినటం జ్ఞాతుం, చూడటం ద్రష్టుం, తినటం ప్రవేష్టుం.
0: Hearing is gnatum, to know it. And drashtum, that is seeing it, having a look at the fruit. Praveshtum is eating it.
1: Appude ee paripurnatvam, aa phalam yokka paripurnatvanni anubhavinchina vaadu avutadu.
0: Then only you have completely enjoyed fruit.
1: Adhe vidhamgane meeru chadivinatvanti danini కేవలం చదివినంత మాత్రంతోనే మేము విద్యావంతులం అని విర్రవీగరాదు. ఆ చదివినటువంటి దానిని అనుభూతి లోపల తెప్పించుకోవాలి. అనుభూతిలో తెప్పించుకున్నటువంటి దాన్ని ఆనందంతో మనం దాన్ని అనుభవించి ఇతరులకు అందించాలి.
0: ఇన్ ద సేమ్ వే, బై మియర్లీ రీడింగ్ ద బుక్స్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ యు నో ది హోల్ థింగ్. యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఆఫ్టర్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ హావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: ఇది ప్రియము, మోదము, ప్రమోదము అని మరొక మార్గంలో ఆధ్యాత్మిక మార్గం ప్రబోధిస్తూ వచ్చారు.
0: ఇన్ ది స్పిరిచువల్ టర్మినాలజీ ద సేమ్ థింగ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ప్రియం, మోదం అండ్ ప్రమోదం.
1: ప్రియమనగా ఏమి? నీకు ఇష్టమొచ్చినటువంటి వారి విషయంలో, ఇష్టమొచ్చినటువంటి విషయాన్ని, ఇష్టమొచ్చినటువంటి వ్యక్తి విషయాన్ని నీవు విన్నప్పుడు చాలా ఆనందిస్తావు, దాన్ని చాలా ప్రేమతో అనుభవిస్తావు.
0: ప్రియం రెఫర్స్ టు ద జాయ్ అండ్ ది డిలైట్ దట్ యు గెట్ when you hear about the people, the persons and the things which you really like or whom you really like.
1: Neeku chaala priyamainatundi okka vastuvuni vishayam kaani vyakti vishayam kaani neeku cheppinappudu kontha priyam kalugutundi, aanandam kalugutundi.
0: When someone informs you something about a person or a thing which you like, it gives you joy, a little joy it gives you.
1: Kaani aa priyamainatundi vyaktine neevu poi choochinappudu marinta aanandamto uppungipothavu.
0: But when you actually see the person whom you like, your delight is heightened.
1: Aa chuchi anubhavinchetundi oka aanandamunake modamu ani peru.
0: The joy which you get when you look at the friend whom you have liked, that is called modam.
1: Aa vyaktini manam anubhavinchinatundide pramodamu ani peru.
0: When you really experience the company of that particular friend, then that is called pramodam.
1: Nee ishtamachinatundi oka vyaktini maatrame neevu chintistu gunchinanta maatramana ఇది నీ యొక్క పూర్ణ ఆనందమును అనుభవించలేవు.
0: యు వుడ్ నాట్ బి గెటింగ్ కంప్లీట్ డిలైట్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ ద పర్సన్ హూమ్ యు లైక్.
1: ఆ వ్యక్తిని మనం సమీపించాలి.
0: యు హావ్ టు గో నియర్ హిమ్.
1: సమీపించిన వ్యక్తితో మనం చేరిపోవాలి.
0: యు హావ్ టు మర్జ్ ఇన్ టు హిమ్.
1: కనుక వినటము, సమీపించటము, చేరిపోవటము, ఈ మూడింటి యొక్క ఏకత్వానికి పరిపూర్ణత అని పేరు.
0: పరిపూర్ణత ఆర్ కంప్లీట్నెస్ or perfection stands for knowing, going near and really enjoying.
1: Adhe manavatvaniki sariyainatti gurtu unnaru.
0: This is a real proof of humanity.
1: The proper study of mankind is man annaru.
0: It is in this context it is said that the proper study of mankind
1: anaga thought, word, action moodinti yokka ekatvame purnatvam annaru.
0: That is unifying and synchronizing thought, word and deed and making them perfect.
1: కనుక మనం చదివినటువంటి విషయాన్ని అనుభూతిలోకి తెప్పించుకోవాలి.
0: వాట్ ఎవర్ వీ స్టడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో.
1: అనుభవించినటువంటి దానిని పెంచుకోవాలి, పది మందికి పంచుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ డెవలప్ దట్ ఎక్స్పీరియన్స్ టు ఎ పాయింట్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ షేర్.
1: నీ అనుభూతిలో ఉండినటువంటి దానిని నీవు కేవలం ఊరికే పంచకుండా పెట్టుకున్నప్పుడు ఇది ద్రోహంగా మారుతుంది.
0: Whatever you experience as delight, if you do not share it with others, it is an act of deceit or
1: treachery.
0: If you do not distribute such delight and share it with others, you will become a selfish person.
1: మంచి చెడ్డ పరోపకారం అనేటువంటి తత్వం గుర్తుకు రాదు.
0: A selfish person will never remember ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ అండ్ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ విత్ అదర్స్.
1: కనుకనే మానవుడు అనేటువంటి వాడు స్వార్థరహితుడు కావాలి.
0: మ్యాన్ దేర్ ఫోర్ షుడ్ బికమ్ సెల్ఫ్ లెస్.
1: ఆ స్వార్థరహితత్వం మనలో అభివృద్ధి పరచుకున్నప్పుడే మన విద్యం కూడా సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ లెస్ నెస్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్టిఫైడ్.
1: ఈ పవిత్రత అంతా కూడా బయట దద్దున్నదా లేక మన ఎందున్నదా?
0: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఈజ్ ఇట్ ఎక్స్టర్నల్ టు అస్ ఆర్ విత్ఇన్ అస్?
1: కనుక మనము చేసేటువంటి యొక్క తత్వము లోపల మంచి చెడ్డలను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ.
1: కానీ ఈనాటి యొక్క మన యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే బయట దోషములను మాత్రం పరికించడానికే ప్రయత్నిస్తున్నాము తప్ప మనలో ఉండేటువంటి దోషాలను వెతకడానికి ఏమాత్రమో మనం ప్రయత్నించడం లేదు.
0: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ ఇట్ ఆల్వేస్ మేక్స్ యూ సర్చ్ ఫార్ ఫాల్ట్స్ ఎల్స్వేర్ అవుట్ సైడ్. యూ డోంట్ కేర్ టు సర్చ్ ఫార్ ఫాల్ట్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: బయట ఉన్నటువంటి యొక్క మంచిని మనం స్వీకరించాలి.
0: యూ షుడ్ యాక్సెప్ట్ గుడ్ విచ్ ఈస్ ఎక్స్టర్నల్ టు
1: మన ఎందున్నటువంటి దోషాన్ని విసర్జించాలి.
0: యూ షుడ్ గివ్ అప్ ఆల్ ది వీక్నెసెస్ అండ్ ద ఫాల్ట్స్ అండ్ ది డిఫెక్ట్స్.
1: మన ఎందున్నటువంటి దోషములను విసర్జించినప్పుడే బయట మంచిని మనం స్వీకరించడానికి అర్హులమవుతాము.
0: ఓన్లీ వెన్ వీ గివ్ అప్ ఆల్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ ఇన్ అస్ వీ విల్ హ్యావ్ ది కెపాసిటీ టు ఇన్కార్పొరేట్ అండ్ అబ్జార్బ్ అవుట్ సైడ్ గుడ్.
1: బయట ఉన్నటువంటి పాలను ఈ యొక్క పాత్రలో పోయాలనుకుంటే ఈ పాత్రలో ఉన్నటువంటి నీరును పారబోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ దిస్ టంబ్లర్ విత్ మిల్క్ విచ్ ఇస్ అవుట్ సైడ్ యూ హావ్ టు త్రో అవుట్ ది వాటర్. దీనిని
1: పారబోసినప్పుడే దానిని చేర్చుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ త్రో అవుట్ ద వాటర్ యూ కెన్ ఫిల్ ఇట్ విత్ మిల్క్.
1: దీన్ని పారబోయేక దానిని చేర్చుకోవడానికి వీలు కాదు.
0: వితౌట్ థ్రోయింగ్ అవుట్ ద వాటర్ యూ కెనాట్ ఫిల్ ఇట్ విత్ మిల్క్.
1: కనుకనే మన హృదయమునందు ఉండినటువంటి యొక్క దుర్భావములను దుశ్చింతలను దురభ్యాసములను దూరం చేయడానికి పూనుకోవాలి.
0: Therefore, we have to make efforts to empty our heart with all the bad feelings, bad thoughts, bad actions.
1: అప్పుడే అందులో సద్భావమును సద్గుణమును సదాచారమును నింపుకోవడానికి వీలవుతుంది.
0: Then only you can fill your heart with good thoughts, good feelings, good words and
1: అనేక మంది అనేక విధములుగా వాపోతుంటారు. స్వామి, మా మనసును మేము నిగ్రహించుకోలేకపోతున్నాము, మా ఇంద్రియాలను అరికట్టుకోలేకపోతున్నాము, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా నిగ్రహించాలి అని అనేక మంది పిల్లలు కూడా నన్ను అడుగుతుంటారు. ఇది నిగ్రహించుకోవటము అరికట్టుకోవటము అనే పెద్ద మీరు పరిశ్రమలో ప్రవేశించనక్కర్లేదు.
0: డూ నాట్ గెట్ ఇన్ టు సచ్ ఎ బిగ్ ఎక్సర్సైజ్ యాజ్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
1: చక్కని సులభమైనటువంటి మార్గం ఒకటి ఉంది.
0: దేర్ ఇస్ ఎ వెరీ ఈజీ పాత్ ఫర్ దిస్.
1: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
0: Moon doesn't shine by himself.
1: సూర్యుని యొక్క వెలుతురు చేతనే చంద్రుడి పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: As he is not self-luminous, he has to shine only from
1: the సూర్యుడు లేనప్పుడే చంద్రుని యొక్క కాంతి మనకు అవసరం.
0: When sun doesn't shine, you need light from moon.
1: సూర్యుడే ఉంటే చంద్రుని మనం లక్ష్యమే చేయము, చంద్రుని పట్టించుకోము.
0: If there is sun shining, you don't need moon, you don't care for moon.
1: ఈ చంద్రుని యొక్క వెలుతురులో మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి.
0: When you are in the light of the moon, you are likely to get a number of doubts.
1: Suryuni yokka velthurlo manaku nissandehanni andistundi.
0: In the light of the sun, you will not have any doubt at all.
1: Aa dooramlo undinatvanti taadu traadu paamu paamu ani manam swastham chestamu.
0: In the light of the sun, you can easily determine the thing which is at a distance is a
1: snake or a rope. Kotta dooramlo undinatvanti vyakti ni palani vyakti ni manam nirnayam chestuntamu.
0: In the sunlight, you can easily recognize a person.
1: Swastanga manaku gocharistundi vastuvu yokka swaroopamu.
0: Extremely clear vision you can get of an object.
1: Kaani moonlight lopala చంద్రుడి యొక్క ప్రకాశం లోపల అంత సుస్పష్టత లేదు.
0: బట్ ఇన్ ద మూన్ లైట్ దేర్ ఇస్ నో క్లారిటీ టు ది సేమ్ ఎక్స్టెంట్.
1: తాడును చూచి పామునుకోవచ్చును, పామును చూచి తాడనుకోవచ్చును.
0: యూ మే మిస్టేక్ ఎ రోప్ ఫర్ ఎ స్నేక్ అండ్ ఎ స్నేక్ ఫర్ ఎ రోప్.
1: ఒక వ్యక్తిని చూచి ఇంకొక వ్యక్తిగా మనం భావించవచ్చు. మీకు అంత ప్రకాశం లేకపోవడం చేతనే సందేహాలు అందులో ప్రవేశిస్తుంటాయి.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ మూన్ లైట్? ఇట్ ఇస్ బికాస్
1: అదే విధముగానే మన మైండ్ అనేటువంటిది చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన మైండ్.
0: ఇన్ ద సేమ్ వే అవర్ మైండ్ బి కంపేర్డ్ టు మూన్.
1: ఈ యొక్క మైండ్ అనేటువంటి స్వప్రకాశం లేదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: ఇది కేవలం ఆత్మ యొక్క ప్రకాశం దీనిపైన పడుతూ ఉండాలి.
0: ది లైట్ ఆఫ్ ది ఆత్మ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ మైండ్.
1: కనుకని ఈ చంద్రుడు దీని లోపల అన్ని మనకు డౌట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ది రైట్ ఆర్ రాంగ్, all sorts of doubts whether this is right or this is wrong,
1: is it good or bad,
0: whether it is good or bad.
1: ee sandigdha avasthalo manavudu sankuchita bhavamto munigipothunnadu.
0: In this kind of state of confusion, man is
1: enta varaku untadi.
2: For how long will you be in this
1: state? Ee mind bhavana, mind yokka concentration chesenta varaku ee sandehalu manaku untayi.
2: As long as you are not in a position to concentrate mind, these kind of doubts will arise.
1: Ee mind yokka upayogam manaku enta varaku untadi?
2: Till what time do you need the use of this mind?
1: Atma lakshyam lenanta varaku untadi idi.
2: So long as you do not have your concentration
1: on Atma,
2: so long as you do not have concentration on Atma, you will need the utility of the mind.
1: మనం సూర్యుని చూస్తే చంద్రుడిని మనం లక్ష్యం చేయం కదా.
2: వెన్ దర్ ఇస్ సన్లైట్ యూ డోంట్ నీడ్ ద మూన్ లైట్.
1: అదే విధంగా మన యొక్క దృష్టి ఉన్నప్పుడు, ఆత్మపై మరల్చినప్పుడు మనసు యొక్క భావమే మనలో శూన్యమైపోతుంది.
2: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ, యువర్ కన్ఫ్యూజన్
1: ఈ కాన్సన్ట్రేషన్ అంతా మైండ్ పని చేస్తూ ఆత్మ నాకు లభ్యం కావాలంటే ఎట్లా అవుతుంది?
2: ఇఫ్ యూ గో ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మైండ్ అండ్ సీకింగ్ ఆత్మ,
1: ఇంద్రియాన్ని కానీ మనసును కానీ అరికట్టుకోవడానికి పెద్ద పరిశ్రమ చేయనక్కర్లేదు. నీ మనసును ఆత్మ వైపున మరల్చినామంటే మనసు తమంతట తామే అలక్ష్యం చేసుకుంటుంది.
2: దేర్ఫోర్ యూ నీడ్ నాట్ మేక్ ఎనీ బిగ్ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్. ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ఆత్మ, మైండ్ ఈజ్ ఆటోమేటికలీ కంట్రోల్డ్.
1: కనుక సూర్యుడు లేనంత వరకు చంద్రుడు ఎంత అవసరమో, అదే రీతిగా ఆత్మభావం లేనంత వరకు మైండ్ మనకు అంత అవసరం.
2: యాజ్ లాంగ్ యాజ్ sun is not there, you need the moonlight. In the same way, as long as you
1: do not lakshyam kudirana minds ek e matrame manam lakshyam cheyamu.
2: Once you have fixed your mind,
1: daniki rupanamamule undavu.
2: Once you have fixed your mind on atma,
1: chudu suryudu prakashistunnadu, chandrudu oka vaipu untadu.
2: There is no need,
1: kani daniki evaru chustunnaru.
2: There is no need for mind at all.
1: కనుక మీరు మనస్సును ఇంద్రియాలను అరికట్టుకోవటం అనేటువంటి ఒక పెద్ద పరిశ్రమంగా తీసుకుని మీరు బాధపడనక్కర్లేదు. మన మనస్సును ఆత్మవైపును మరల్చితే చంద్రుని యొక్క తత్వము అనగా మనస్సు యొక్క భావము సునాయాసంగా మనం తప్పించుకోవచ్చు.
2: దేర్ఫోర్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు మేక్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ మైండ్. ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ఆత్మ,
1: అదే విధంగా భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు.
2: ఇన్ ద సేమ్ వే God is omniscient, omnipotent and omnipresent.
1: Aithe andariyendu undinatvanti oka atma tattvamu kondariyendu maatrame ekkuva prakashistu undade.
2: Although God is in everyone, he shines in a greater
1: way. Deeniki kaaranam emiti?
2: In some people, what is the reason for this?
1: Ekkada chusina oke current ga untundadi kada.
2: Current is common in all the
1: kaani bedroom bulb dim ga undatam emiti, drawing room bulb bright ga undatam emiti?
2: Why is the bedroom bulb dim and the drawing room bulb bright?
1: Idi current yokka vyathyasama?
2: Is it the impartial
1: kaadu bulb lu yokka vyathyasama?
2: The difference is on account of the bulb.
1: Mana capacity, mana yokka aatmanveshana, mana yokka aatma adruchi manalo adhikanga untunnappudu ade bright ga kanipistundi.
2: Our capacity, our inquiry for atma, our earnestness for atma, then ది ఆత్మిక్ నాలెడ్జ్.
1: మనం నిరంతరము కూడా నిరుపయోగమైనటువంటి యొక్క దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ దీనిపైన మన లక్ష్యాన్నంతా ఉంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క వెలుతురు నాకు లభించాలంటే ఎట్లా లభిస్తుంది? బ్యాటరీకి వేసేటువంటి బల్బును తగిలించుకొని ఇది పెద్ద వెలుతురుని అందించాలంటే ఎట్లా అందిస్తుంది?
2: బట్ కంటిన్యూస్లీ యూ ఆర్ గోయింగ్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద బాడీ, మైండ్ అండ్ సచ్ అదర్ యూజ్లెస్ థింగ్స్. How can you get real resplendent joy arising out of
1: that? శాస్త్రము నిషేధించినటువంటి దానిని మనం అనుసరిస్తూ వస్తున్నాము.
2: We are following things prohibited by శాస్త్ర.
1: శాస్త్రము మనస్సును, బుద్ధిని, చిత్తమును, ఇంద్రియమును, అంతఃకరణను నిషేధించింది.
2: Scriptures have said that you should give up your body, mind and such other things. They should not be concentrated
1: upon. Neti, neti, neti, not this, not this, not this. Body, not this. Mind, not this. Indriyam, not this. Antakarana, not this. Not this, not this. And nishedinchi nishedinchinatundi danni manam swikaristunnam.
2: Scriptures have denied the body, the mind, the intelligence, the chitta and all these things. But we are giving all importance.
1: Atma yokka upadulu.
2: These are all only ది డ్రెస్సెస్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఈ ఉపాధిని మనం ఆధారంగా తీసుకున్నాము, మనం ఆధారమైనటువంటి యొక్క ఆత్మను విసర్జిస్తున్నాము.
2: వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద డ్రెస్సెస్ ఆఫ్ ఆత్మ బట్ ఇగ్నోరింగ్ ఆత్మ ఇట్సెల్ఫ్.
1: నిమిత్త కారణం ఒకటి.
2: వన్ ఈస్ నిమిత్త కారణ.
1: నిమిత్త కారణం అనగా
2: ది యాక్చువల్ మీనింగ్ ఆఫ్ నిమిత్త కారణ ఈస్
1: ఒకదాన్ని ఆధారం చేసుకుని తద్వారా మనం ఆ యొక్క రూపాన్ని మనము అభివృద్ధి చేయాలి.
2: నిమిత్త కారణ రిఫర్స్ టు ద మెథడ్ ఎంప్లాయ్డ్.
1: ఉపాధాన కారణ మరొకటి.
2: ఉపాధాన కారణ ఈజ్ అనదర్ వన్.
1: ఉపాదాన కారణం అనేటువంటిది ఒక మట్టి ఉపాదాన కారణము.
2: ఉపాదాన కారణ రిఫర్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ మట్,
1: దాన్ని మనం ఆధారంగా చేసుకుని ఒక కుండ చట్టి మనం చేస్తున్నాము.
2: బేస్డ్ అపాన్ ది మట్ వీ ప్రిపేర్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెసల్.
1: ఈ పాట్ ప్లేటు ఇవన్నీ కూడాను నిమిత్త కారణాలు.
2: దిస్ పాట్ అండ్ ప్లేట్ ఆర్ మియర్లీ నిమిత్త కారణం.
1: ఉపాదాన కారణం మట్టి.
2: ది మట్ ఈజ్ ఉపాదాన కారణం.
1: ఈ పాత్ర ఎందుకు కూడాను మట్టి ఉంటుండాలి.
2: ఈవెన్ ఇన్ దిస్ వెసల్ ఆల్సో దెర్ ఇస్ ది సేమ్ మట్.
1: అనగా ఏమిటి, నిమిత్త కారణంలో కూడాను ఉపాదాన కారణం ఉంటుండాలి.
2: ఈవెన్ ఇన్ నిమిత్త కారణం ఆల్సో దెర్ ఇస్ ఉపాదాన కారణం.
1: ఆ యొక్క ఉపాదాన కారణం ఆధారంగా తీసుకున్నప్పుడే మానవత్వం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: ది హ్యుమానిటీ కెన్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఇట్స్ పర్ఫెక్షన్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ది రియల్ బేసిస్ ఆన్ విచ్ ఇట్ ఈస్ బిల్ట్.
1: ఉపాదాన కారణం విడిచి నిమిత్త కారణం ఉండలేదు.
2: నిమిత్త కారణ కెనాట్ సర్వైవ్.
1: నిమిత్తాన్న వదిలిపెట్టి ఉపాదానం ఉండవచ్చును, గాని ఉపాదానం మాత్రం వదిలి నిమిత్తం ఉండడానికి వీలు కాదు.
2: ఉపాధాన కెన్ సర్వైవ్ వితౌట్ బీయింగ్ నిమిత్త కారణ, బట్ నిమిత్త కారణ కెనాట్
1: సర్వైవ్. సిల్వర్ టెంబ్లర్,
2: టేక్ దిస్ సిల్వర్ టెంబ్లర్.
1: ఈ సిల్వర్ టెంబ్లర్ కు ఉపాధాన కారణం సిల్వర్.
2: ఫర్ దిస్ సిల్వర్ టెంబ్లర్ సిల్వర్ ఈజ్ ఉపాధాన కారణం.
1: ఈ టెంబ్లర్ లో కూడా సిల్వర్ ఉంటుంది.
2: ఇన్ దిస్ టెంబ్లర్ ఆల్సో దెర్ ఇస్ సిల్వర్.
1: ఈ సిల్వర్ అనేటువంటిది ఉపాధాన కారణం.
2: సిల్వర్ ఈజ్ ఉపాధాన కారణం.
1: ఈ టంబ్లర్ నిమిత్త కారణము.
2: దిస్ టంబ్లర్ మేబీ
1: నిమిత్త కారణమైనటువంటి టంబ్లర్ లో కూడా ఉపాదాన కారణమైన సిల్వర్ ఉంటుంది.
2: ఇన్ దిస్ టంబ్లర్ విచ్ ఇస్ నిమిత్త కారణ దెర్ ఇస్ సిల్వర్ విచ్ ఇస్ ఉపాదాన కారణం.
1: కానీ నిమిత్తమనే ఉపాదానమైనటువంటి సిల్వర్ తీసేసి టంబ్లర్లు ఉండడానికి వీలు కాదు.
2: దెర్ ఇస్ నో సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ టంబ్లర్ వితౌట్ సిల్వర్.
1: అయితే దైవ సృష్టి లోపల ఉపాదానం వేరు నిమిత్తం వేరు కాదు. ఉపాదాన నిమిత్తం రెండు కూడా ఏకమై ఉంటున్నాయి.
2: ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్ ఉపాదాన నిమిత్త ఆర్ ఇన్.
1: ఒక టంబ్లర్ ను మనం సృష్టించాలంటే దీనికి వెండి కావాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ టంబ్లర్ దెన్ దేర్ ఇస్
1: ఈ వెండి ఉండినప్పటికీ చేసేటువంటి ఒక వర్కర్ ఉంటుండాలి, మేకర్ ఉండాలి.
2: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హావింగ్ సిల్వర్ దేర్ ఇస్ నీడ్ ఫార్ వన్ హూ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఎ టంబ్లర్.
1: అనగా ఈ మేకర్ కు టంబ్లర్ ఎట్లా చేయాలి అనేటువంటి విధి విధానం తెలిసి ఉండాలి.
2: దిస్ మేకర్ ఆర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద టంబ్లర్ షుడ్ నో హౌ టు ప్రిపేర్ ఎ టంబ్లర్ అవుట్ ఆఫ్ సిల్వర్.
1: అనగా ఏమిటి, ఉపాదాన కారణ నిమిత్త కారణ దానికి ఒక మేకరు, మూడింటి యొక్క ఏకత్వం చేతనే టంబ్లర్ ఏర్పడుతుండాలి.
2: ఏ టంబ్లర్ హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్ అకౌంట్ ఆఫ్ సిల్వర్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ద
1: పర్సన్. టంబ్లర్ చేయడానికి మేకర్ ఎవరు, కంసాలి.
2: హూ ఈస్ ది మేకర్ ఆఫ్ దిస్ పర్టికులర్ టంబ్లర్?
1: రెండిని సృష్టించేటువంటి వాడెవరు, భగవంతుడు.
2: హూ ఈస్ ద పర్సన్ హాస్ క్రియేటెడ్ సిల్వర్? దట్ ఈస్ గాడ్.
1: ఈ టంబ్లర్ దేని వల్ల తయారైంది, వెండి వల్ల తయారైంది.
2: బై విచ్ పర్టికులర్ మెటల్ ఈజ్ దిస్ టంబ్లర్ ప్రిపేర్?
1: ఈ టంబ్లర్ యొక్క విధి విధానాన్ని తెలిసిన వాడెవరు, వాడే కంసాలి.
2: ద వన్ హూ నోస్ హౌ టు మేక్ ఎ టంబ్లర్ అవుట్ ఆఫ్ సిల్వర్ హీస్ ఎ
1: కనుక ఈ నిమిత్త కారణమైన టంబ్లర్ ఉపాదాన కారణమైన ఎండి ఈ యొక్క రెండింటిని ఏర్పరిచినటువంటి యొక్క కంసాలి మూడు మూడు రకంగా ఉంటున్నాయి.
2: దెర్ ఆర్ త్రీ ఎంటిటీస్ హియర్, ద మేకర్ ద సిల్వర్ అండ్ ద టంబ్లర్.
1: ఈ చిన్న టంబ్లర్ ను సృష్టించడానికి ఒకడు ఉండాలి.
2: ఈవెన్ ఫార్ మేకింగ్ దిస్ స్మాల్ టంబ్లర్
1: ప్రపంచాన్ని సృష్టించడానికి ఒకడు ఉండనక్కర్లేదా?
2: ఫార్ క్రియేటింగ్ సచ్ ఎ బిగ్ యూనివర్స్ షుడ్ దేర్ నాట్ బి ఏ క్రియేటర్?
1: రైలు పరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
2: ఫార్ డ్రైవింగ్ ది రైల్వే ఇంజిన్ దేర్ షుడ్ బి ఏ డ్రైవర్.
1: ఆటోమేటిక్ లైట్ కు అవధులుందా?
2: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ ఫార్ ది ఆటోమేటిక్ లైట్స్.
1: ఒకడు జగతిని సృష్టించనుండవలదే?
2: షుడ్ దేర్ నాట్ బి ఏ పర్సన్ టు క్రియేట్ ద వరల్డ్?
1: కనుకనే ఈ యొక్క జగత్తును సృష్టించడానికి ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి, సృష్టించిన వాడెవరంటే దీనికి ఉపాదాన కారణ నిమిత్త కారణ సృష్టికర్త మూడు ఒక్కడే అయిపోయాడు.
2: ఫర్ ది క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఈజ్ ఉపాదాన కారణ, వాట్ ఈజ్ నిమిత్త కారణ?
1: ఈ ఉపాదాన కారణం దైవ సంకల్పం.
2: నౌ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇస్ గాడ్ అలోన్. ఉపాదాన కారణ ఈజ్ ది సంకల్ప ఆఫ్ గాడ్, ది విల్ ఆఫ్ గాడ్.
1: ఈ జగత్తును సృష్టించడానికి కూడా ఒక విధమైనటువంటి సంకల్పమే.
2: ఫర్ క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ దేర్ ఈస్ ఏ టైప్ ఆఫ్ విల్ ఆఫ్ ద లార్డ్.
1: దైవం యొక్క సంకల్పమే సృష్టికి మూల కారణము. ఏకోహం బహుశ్యాం అన్నారు.
2: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ హాస్ రిజల్టెడ్ ఇన్ ద క్రియేషన్. హీ సెడ్ దట్ ఐఎమ్ అలోన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్.
1: ఈ సృష్టి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ఉపాదాన కారణ నిమిత్త కారణాన్ని మనం వెతకనక్కర్లేదు. ఉపాదాన కారణ నిమిత్త కారణం సర్వము భగవంతుడే. కనుకనే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అన్నారు.
2: If you want to really understand the secret of creation, you need not go into search of nimitta karana, upadana karana and the maker. Everything is God alone. That's why he has been described as omnipotent, omnipresent and omniscient.
1: సర్వజ్ఞత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వజ్ఞత్వానికి సమీపానికి పోవాలి.
2: If you want to really recognize the principle behind the omniscience, you have to approach omniscient Lord.
1: అట్టి సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు అన్నారు.
2: It is that particular scripture which goes to prove this kind of relationship is described as Upanishad.
1: దానిని ఉపసమీపే రక్షేదక్షత్మన్ని ఉపనిషత్తు అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపింపజేసేటువంటిది ఉపనిషత్తు అన్నారు.
2: ఉపనిషత్ ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ ద క్లోజ్నెస్ బిట్వీన్ ద సీకర్ అండ్ ద వన్ హూ ఈస్ టీచింగ్.
1: కనుక దైవత్వాన్ని పొందాలనుకుంటే దైవత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: ఇఫ్ యూ రియలీ వాంట్ టు reach divinity, you have to develop divinity in you.
1: అకర్మను మనం ఆచరించాలి.
2: You have to practice akarma.
1: అకర్మ అనగా ఏమిటి? ఏ కర్మలు చేయకుండా సోంబేరి మాదిరి కూర్చోటమా?
2: అకర్మ డస్ నాట్ రెఫర్ టు లేజినెస్.
1: అకర్మ అనగా అహంకార నిర్మూలంతో గావించే కర్మలన్నీ అకర్మలే.
2: అకర్మ రెఫర్స్ టు ఆల్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్
1: అహంకారంతో చేసే కర్మలు అన్ని కూడా ప్రతిబంధములే.
2: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ విత్ డూయర్షిప్ will bind you.
1: కనుక మనం అహంకార రహితంగా మనం గావించే కర్మలు అన్ని కూడా అకర్మలుగానే రూపొందుతుంది.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆర్ అకర్మాస్.
1: ఈ అకర్మ నుంచి వికర్మ లేకొస్తుంది.
2: ఫ్రమ్ అకర్మ
1: వికర్మ నుంచి నిష్కామ కర్మ లేకొస్తుంది.
2: ఫ్రమ్ వికర్మ ఇట్ బికమ్స్ నిష్కామ కర్మ.
1: ఈ నిష్కామ కర్మనే భగవత్ యొక్క అర్పితం గావించాల్సింది.
2: దిస్ నిష్కామ కర్మ కెన్ బి ఆఫర్డ్ టు గాడ్ యాజ్ అన్ ఆఫరింగ్.
1: కనుకనే కర్మ, అకర్మ, వికర్మల యొక్క తత్వాన్ని భగవద్గీతలో బోధించడానికి ఇదే మూల కారణం.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ భగవద్గీత హెస్ ఎక్స్పౌండెడ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కర్మ, అకర్మ అండ్ వికర్మ.
1: కనుక మనము ఏ సబ్జెక్టుని మనం చదువుతున్నామో, ఒక కెమిస్ట్రీ అనుకోండి, ఒక ఫిజిక్స్ అనుకోండి, బాటనీ అనుకోండి, జువాలజీ అనుకోండి, దేన్నైనా కూడా మనం దాని సక్రమమైన మార్గంలో వ్యాప్తి గావించుకుంటూ పోవాలి.
2: వాట్ ఎవర్ సబ్జెక్ట్ యువర్ స్టడీయింగ్ బీట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, botany or zoology, you have to develop and understand the proper way.
1: ఎక్కువ ఉపయోగాన్ని మనం నిరూపించాలి.
2: విత్ స్మాల్ ఎక్స్పెండిచర్ వీ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ ప్రూవ్ ఎ లాట్ ఆఫ్.
1: ఈ రెండింటిని మనం అభివృద్ధి పరచుకోవాలంటే ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్ ను పెంచుకోవాలి.
2: అలాంగ్ విత్ దిస్ యూ హావ్ టు డెవలప్ న్యూ ఇండివిజువల్ క్యారెక్టర్ అండ్ నేషనల్ క్యారెక్టర్.
1: నా దేహము నాకెంత ప్రధానమో, నా దేశము నాకెంత ఆధారమో.
2: Just as my body is very important for me, my country is the very base.
1: నా కన్న తల్లి నాకు ఎంత ప్రధానమో, నన్ను జన్మమిచ్చినటువంటి నా దేశం కూడాను అంత ఆధారము.
2: Just as my parents are very important for me, my country is the very basis for my existence.
1: లంక నుంచి వెనుకకు వచ్చే సమయం లోపల లక్ష్మణుడు పాదములు పట్టుకుని ప్రార్థిస్తాడు రాముణ్ణి.
2: While coming back from Lanka, Lakshmana held the feet of Rama and prayed.
1: Rama, ఎక్కడైనా భరతుడు నీ పాదములు తీసుకుని పోయాడు, అయోధ్య పరిపాలన చేస్తూనే ఉంటున్నాడు, కానీ మనం వెళ్లినప్పటికీ తండ్రి ఆజ్ఞ మనం పాటించక తప్పదు, కనుక అక్కడికి వెళ్లినప్పటికీ మనం ఏదో చేతులు కట్టుకుని కూర్చోవాలి భరతుని దగ్గర.
2: వెల్ రామా, భరత హాస్ టేకన్ యువర్ పాదుకాస్ అండ్ హీ విల్ బి రూలింగ్ అయోధ్య. ఈవెన్ వెన్ యూ గో, వీ హావ్ టు జస్ట్ బి ఒబీడియంట్ టు భరత.
1: ఈ లంకాపట్టణం చూస్తే చాలా వైభవంగా ఉంటుండాలి.
2: When you look at Lanka, this is a highly prosperous nation. It is in a
1: danakanaka vastuva anadulaku etti lobhamulu levu.
2: It is full of all prosperity, gold, diamonds, and all
1: the jamuvatulu vellandaru kuda tava padakrantulai untunnaru.
2: Vibhishana and everyone else is prepared to
1: Lanka. Lankaneni paripalana cheyochunu kada, vaimattiki enduku povatam annadu.
2: Why not we rule the Lanka itself? Why should we go to Ayodhya? He asked.
1: Janani janmabhoominche swargadipu gariyesi annadu రాములు.
2: రామా,
1: జనని జన్మభూమస్య, నా కన్న తల్లి నా కన్న దేశము, స్వర్గము కట్టి మించినటువంటివి అన్నాడు.
2: రామా డిక్లర్డ్, మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ సుపీరియర్ అండ్ గ్రేటర్ దాన్ ఈవెన్ హెవెన్ ఇట్సెల్ఫ్.
1: నాయన, నీ తల్లి కురిపి కావచ్చును,
2: యువర్ మదర్ మే బి అగ్లీ.
1: నీవు చూస్తున్నటువంటి వ్యక్తి చాలా అందమైనటువంటి వారుగాను, పుష్టికంగాను, ఆనందంగా ఉండేటువంటి వారుగా ఉండవచ్చును.
2: Who may be beautiful and who may be prosperous and in a
1: kaani baita andani chuchi, baita saubhagyanni chuchi, nee kanatalini nu dooram cheskuntava?
2: Looking at the external beauty అండ్ ఎక్స్టర్నల్ ప్రాస్పరిటీ.
1: ఎటువంటి అయినా బిచ్చమెత్తేటువంటిది అయినా కూడాను తల్లి తల్లియే.
2: షీ మే బి ఎన్ అగ్లీ ఉమెన్, షీ మే బి ఈవెన్ ఎ బెగర్, బట్ మదర్ ఇస్ మదర్.
1: నా భారతదేశం విదేశం కావచ్చును,
2: మై భారత్ మే బి ఎ పూర్ కంట్రీ,
1: దాని సరైనటువంటి సౌభాగ్యం తీర్చిదిద్దేవారు లేకపోవచ్చును.
2: There might not be people who do not know
1: Lanka ఉండవచ్చును, సౌభాగ్యంతో సౌందర్యంగా ఉండవచ్చును.
2: లంకా మే బి ఎ బ్యూటిఫుల్ అండ్ ప్రాస్పరస్ నేషన్,
1: కానీ నా తల్లి నా భారతదేశమే.
2: బట్ మై మదర్ ల్యాండ్ ఈస్ భారత్ ఇట్సెల్ఫ్.
1: లంక నాకేనాటికి నా తల్లి కానేరు.
2: Lanka can never become my mother or motherland.
1: ఇంత విశ్వాసంగా రాముడు లక్ష్మణుడికి బోధించాడు.
2: With that firm faith Rama taught Lakshmana.
1: అది రామనీతి.
2: That is the నీతి or the ధర్మ శాస్త్రం. Rama.
1: అదే ధర్మశాస్త్రము.
2: దట్ ఈస్ ధర్మశాస్త్రం.
1: అదే రామరాజ్యము.
2: దట్ ఈస్ రామరాజ్యం.
1: కనుక దేశము యొక్క అభిమానాన్ని,
2: లవ్ ఆఫ్ ద మదర్ ల్యాండ్,
1: దేశము యొక్క ప్రేమను,
2: లవ్ ఆఫ్ ద మదర్ ల్యాండ్
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్.
1: అదే నిజమైనటువంటి జాతీయ క్యారెక్టర్.
2: హూ డు నాట్ నో
1: లంకా సౌభాగ్యంతో సౌందర్యంగా ఉండవచ్చును.
2: లంకా మే బి ఏ బ్యూటిఫుల్ అండ్ ప్రాస్పరస్ నేషన్,
1: కానీ నా తల్లి నా భారతదేశమే.
2: బట్ మై మదర్ ల్యాండ్ ఈస్ భారత్.

0: ప్రేమను
1: లవ్ ఆఫ్ ద నెదర్లాండ్
0: మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్
0: అదే నిజమైనటువంటి జాతీయ క్యారెక్టర్.
1: దాట్ ఈస్ రియల్ నేషనల్ క్యారెక్టర్.
0: ఈ నేషనల్ క్యారెక్టర్ మనకు ఉండినప్పుడే మనం వ్యక్తియుక్తమైన క్యారెక్టర్ ని కూడా పెంచుకోవచ్చు.
1: ఓన్లీ వెన్ వీ హావ్ దట్ కైండ్ ఆఫ్ నేషనల్ క్యారెక్టర్
0: మనం ఏ రంగంలో ప్రవేశించినప్పటికీ, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక ఏ రంగంలో ప్రవేశించినప్పటికీ మనం ఈ రెండు శక్తులను మాత్రము, రెండు నేత్రములుగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ విచ్ అవర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ వీ మే ఎంటర్ బి ది వరల్డ్లీ యాక్టివిటీ, పొలిటికల్, ఎకనామిక్ ఆర్ ఇండస్ట్రియల్ ఎనీ యాక్టివిటీ, వీ షుడ్ కన్సిడర్ దీస్ ఐస్.
0: ధనము ప్రధానము కాదు, గుణము ఆధారము.
1: స్టూడెంట్స్ మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ద బేసిస్ ఈజ్ వర్చ్యూస్.
0: దైవాన్ని సంతోషపెట్టేటువంటి గుణాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దోస్ క్వాలిటీస్ విచ్
0: దైవాన్ని సంతృప్తిపరిచేటువంటి భావాలను మీరు పెంచుకోండి.
1: డెవలప్ సచ్ ఫీలింగ్స్ విచ్ కెన్ ప్లీజ్ ద లార్డ్.
0: సర్వులు ఎందు ఉండేటువంటి దైవత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: ట్రై టు రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దైవం సంతృప్తి పడినా జగత్ అంతా సంతృప్తి పడుతుంది.
1: ఇఫ్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్ విత్ యూ.
0: కనుకనే దైవానికి విరుద్ధమైన ఈ జగత్తంతా నీకు విరుద్ధమే.
1: ఇఫ్ యూ బికమ్ ఎనిమీ టు ఆర్ ఆపోజిట్ టు ద లార్డ్.
0: చిన్న ఉదాహరణము, నేను ఒక అబ్బాయి దగ్గర వెళ్ళి ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పని చెప్పని ఇంకా రేపటి నుంచి అందరూ కూడా అతన్ని పొగుడుతూ వస్తారు, ఆ చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, వెన్ స్వామి కాల్స్ ఎ పర్సన్ అండ్ జస్ట్ సేస్ దే హౌ వాట్ ఎ నైస్ పర్సన్ హీస్, ఫ్రమ్ దాట్ మూమెంట్ ఆన్వర్డ్స్ ఎవ్రీవన్ గోస్ ఆన్
0: బాయ్ రౌడీ అని నేనేమైనా అన్నా ఇంకా అందరూ పిల్లలు మొదలుకొని పెద్దవాడు వాడు ఒక రౌడీ రౌడీ రౌడీ రౌడీ వాడిని హీనంగా చూస్తారు.
1: ఈ స్వామి కాల్స్ ఎ పర్సన్ ఎస్ ఎ రౌడీ, బీట్ ఎ స్మాల్ పర్సన్ ఆర్ ఎ ఎల్డర్లీ వన్, ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ ఎ రౌడీ రౌడీ.
0: కనుకనే దైవానికి కొంచెం కించిత్తుకుడుగా అయిపోతుగా దేశమంతా నిన్ను కించిత్తుగా చూస్తుంది.
1: సపోజ్ God considers you as a small person, everyone will look down upon you.
0: Kanukane oka bhaktudu cheppadu,
1: it is in this context one devotee declared,
0: nikani vadane te lokamata nenu lokamandu loku avudu lokamata nike nenu kaagapothe lokaniki anta kuda nenu heenam aipothanu talli lokamata ani prarthinchadu.
1: Oh mother of the world, universal mother, if I do not become dear to you, I can never become dear to you.
0: Ichcha chedda panulanni jeya mimmu ishwarundu srujinchinaada techukoni chetulara telvi inka naina meeru satyadakari bhajana cheyandi.
1: Has God created you and given you the hands to do all sorts of things according to your own whims and fancies?
0: Manu chetulu ichindedantha kuda edo annitti panu cheyadam kosam ani kaadu, దైవాన్ని స్మరించటం కోసము, దైవాన్ని భజించటం కోసము.
1: హ్యాండ్స్
0: ఇతరులు ఎవరైనా మంచి చెప్తే హాయిగా సంతోషంగా క్లాప్స్ వేయటం కోసమని.
1: హ్యాండ్స్ హావ్ బీన్ గివెన్ నాట్ టు డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్ బట్ టు వర్షిప్ గాడ్ అండ్ టు డూ భజన్ అండ్ టు అడోర్ గాడ్.
0: కనుకనే మన యొక్క ప్రతి అంగమును కూడాను పరమాత్మ ప్రీత్యార్థంగా భావించుకుని దాన్ని సార్థకం చేసుకునేటువంటి పవిత్ర వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
1: You have to become such sacred souls who understand the good use of all the limbs of the body.
0: Shastra jnanamu, anubhava jnanamu, viveka jnanamu, laukika jnanamu anni kuda manaku untundali.
1: You should have all the four types of knowledge: book knowledge, experiential knowledge, knowledge based upon discrimination, knowledge of the world, general knowledge.
0: Ee naligintu yokka ekatvamainappudu nee vidyavantudu avutavu.
1: You can be called an educated person only when you have in you all these four.
0: కేవలం ఏదో ఒకటి పొట్టపూటి నిమిత్తమై ఒక సబ్జెక్ట్ ను స్పెషలైజ్ చేసుకుని ఏదో నీ జీవితాన్ని గడుపుకోవటం మాత్రమే.
1: అదర్వైజ్ యు మే బి స్పెషలైజింగ్ ఓన్లీ ఇన్ వన్ పర్టికులర్ స్మాల్ ఏరియా.
0: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ టుడ్ బికమ్ ఐడియల్.
0: ఏ దాంట్లో కూడా ఎవరు ప్రశ్నించినప్పటికీ టక్ అనేటువంటి దీంట్లో మనం జవాబు చెప్పేటువంటి వారిగా ఉండాలి.
1: We should develop such capacities to answer any question put by any person.
0: ఆ ఆకర్షణ శక్తి మనలో ఉండాలి.
1: We should have that capacity and that
0: power of దైవత్వం.
1: That power of attraction is divinity itself.
0: ఇప్పుడు చూడండి, ఒక స్వామి ఉంటున్నాడు కానీ ఎన్ని దేశముల వారు, ఏ ప్రాంతముల వారు అందరూ వచ్చి ఇక్కడ పడుతున్నారంటే వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తున్నామా, అడ్వర్టైజ్ చేస్తున్నామా, ఏమి లేదు. ఆ ఆకర్షణ శక్తి, ఆ పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వమే వారిని అన్నింటినీ ఆకర్షిస్తుంది.
1: హియర్ ఈజ్ స్వామి. ఇఫ్ స్వామి హాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ సో మెనీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ ఇట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్విటేషన్ ఎట్సెట్రా?
0: దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ ఒక్కొక్క స్థానంలో మాత్రమే అది ప్రత్యేకమైనటువంటి ఒక దీనిని పొందుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్.

0: the divine attraction which has been able to do it.
1: కాశీ గొప్ప క్షేత్రము, తిరుపతి గొప్ప క్షేత్రము, శ్రీరంగం గొప్ప క్షేత్రము అని అనేకంగా మనం చెప్పుకోవచ్చును. బద్రి, అమర్నాథ్, కేదార్నాథ్ ఇవంతా పవిత్ర క్షేత్రాలని. ఈ క్షేత్రములు అనేటువంటిది కేవలము స్థల మహత్యంతో వచ్చినటువంటివి కాదు, మన గుణ మహత్యంతో పెంచినటువంటివి.
0: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్ బట్ స్టిల్ ఇట్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ సర్టన్ ఫార్మ్స్ అండ్ ఇన్ సర్టన్ ప్లేసెస్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పిల్గ్రిమేజ్ సెంటర్ లైక్ కాశీ, బద్రి, కేదార్నాథ్, ఎనీ ఆఫ్ దెమ్, ఇట్ ఈస్ నాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లేస్.
1: అన్ని క్షేత్రములు కూడా మన యొక్క హృదయంలోనే ఉంటున్నాయి.
0: All these pilgrim centers are present in our own body.
1: వాటిని మనం అభివృద్ధి గావించుకునే నిమిత్తమై ఈ బహిర్ముఖమైన యొక్క స్థానములంతా మనం దర్శిస్తూ వస్తున్నాం.
0: We have to develop those very centers in our own body. In order to develop in our own body,
1: పదలో కనిపించేటువంటి ఒక పిట్ట చేతిలో ఉన్న పట్టినటువంటి పిట్టనే.
0: Bird in the bush is the same bird which is in the hand.
1: కానీ కొంతమంది అజ్ఞానులు, అవివేకులు కూడాను పొదలో కనిపించేటువంటి పిట్టను చూసి చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నారు.
0: బట్ సమ్ ఫూలిష్ వన్స్, ఇగ్నోరెంట్ వన్స్, దే ఆర్ లెటింగ్ ది బర్డ్ ఇన్ ద హ్యాండ్ గో, కాన్సెంట్రేటింగ్ ఆన్ ద బర్డ్.
1: వదిలిపెడుతున్నాము
0: ద వన్ విచ్ యూ కెన్ గెట్ వెరీ ఈజీలీ. యూ
1: ఆర్ లెటింగ్ గో ఉన్నటువంటి మకరంతాన్ని మాత్రమే తుమ్మెన కొరుతుండాలి.
0: ద బీ ఆల్వేస్ ఆస్పైర్స్ టు హావ్
1: తన రుచి
0: అది లోటస్.
1: కప్ప రుచి అది కాదు, ఎంతసేపు అయినా నీళ్లలో ఉండి ఈదాడుతుండాలి. కనుక ఈ యొక్క తామర పుష్పం పైన కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాము అని తాను పుష్పం పైన ఎగురుతూ ఉంటాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ ఫ్రాగ్ జంప్స్ ఆన్ టు ద లోటస్ ఓన్లీ టు టేక్ ఎ లిటిల్ రెస్ట్ దేర్ ఆన్ ద లోటస్.
1: కానీ తుమ్మెదకు రెస్ట్ ఎరగదు.
0: బట్ బీ డస్ నాట్ నో వాట్ రెస్ట్ ఈస్.
1: కప్ప తీపి ఎరగదు.
0: బట్ ఫ్రాగ్ డస్ నాట్ నో వాట్ స్వీట్నెస్ అండ్ ద నెక్టారైన్.
1: ఆ తుమ్మెద ఆ యొక్క పుష్పంలో చేరేంత వరకును అని నిర్విరామంగా కూడా అరుస్తూ ఉంటాడు పాపం.
0: అంటిల్ బీ గోస్ ఇన్ ఆన్ ద
1: ఆ పుష్పములో చేరినా తన శబ్దం సైలెంట్ అయిపోతుంది, శబ్దాన్ని మానివేస్తుంది.
0: వన్స్ ఇట్ స్టార్ట్స్ సకింగ్ ది
1: నెక్టార్ మత్తెక్కుతుంది.
0: ది బీ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ ద నెక్టార్ ఫ్రమ్ ద లోటస్.
1: కనుకనే అలాంటి సంబంధాన్ని మనం పెంచుకోవాలి అని దైవత్వాన్ని ఈ రకమైనటువంటి యొక్క సందర్శనాన్ని అంతా కూడా ఉపదేశిస్తూ వచ్చింది.
0: We have to develop that kind of relationship with the divinity.
1: ఒక్కొక్క ప్రదేశమును మనం సందర్శించినప్పుడు దాని యొక్క పవిత్రతను మన హృదయం లోపల స్మరింప చేయడానికి అవకాశం ఉంటుందని.
0: Whenever you visit different pilgrim centers, you can imbibe and develop within yourself all those sacred qualities.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపలి యొక్క పరితత్వమే.
0: Wherever you see, it is only the
1: reflection. లోపలి యొక్క పరివర్తనే.
0: The transformation that takes place inside you.
1: Adiye parabhakti annaru.
0: This is real parabhakti.
1: Adi ananya bhakti annaru.
0: Same thing is called ananya bhakti.
1: Adi swadhyaya bhakti annaru.
0: The same thing is also called swadhyaya bhakti.
1: Tana tattvani tanu gurtinchukoni vartinchukuneetundi oka yadarthamainatundi margane manam gurtinchali.
0: We have to develop that particular path which will help us to realize our own reality.
1: Kosamane gopikalu prarthistu vacharu krishnuni.
0: It is in this context this gopikas were praying to Lord Krishna.
1: Krishna pushpammu vai neevu pulupondutundina.
0: If you become, oh Lord Krishna, if you become a flower,
1: tummedanai nenu tiruguchundu,
0: I'll become a bee and go, I'll go on humming.
1: Vrutchammu vai neevu vardilluchundina.
0: If you develop and grow into a tree,
1: vallikanai neeku allukundu,
0: I'll become a creeper and go around the
1: vara samudrude neevaina.
0: If you become the ocean,
1: vahini yaguchu nenu neelo na aikyamagudu,
0: I'll become a river and get merged.
1: Meru parvatame neevaina,
0: if you become the meru
1: marchukoni paradani nenu selayerunai,
0: I'll become a small river and
1: ananta aakashame neevaina,
0: if you become an infinite
1: chinna chukka nenai neelo na chelaguchundu,
0: I'll become a small star and shine as a part of you.
1: Aakashame neevaithe paramatma nenu neelo oka chinna chukka maadiri nannu pettuko.
0: ఓ పరమాత్మ, ఇఫ్ యు బికమ్ స్కై ఇట్సెల్ఫ్, మేక్ మీ
1: ఏక అనంతమైనటువంటి సముద్రమే నీవైపోతే నేను అందులో ఒక విధమైనటువంటి యొక్క అలలుగా తయారు చేసుకో.
0: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇన్ఫినిట్ ఓషన్, లెట్ మీ బికమ్ ఎ స్మాల్
1: లేక్, నేను ఒక వాహినిగా వచ్చి నీలో చేరిపోతాను.
0: ఆర్ ఐ విల్ బికమ్ ఎ రివర్ అండ్ బికమ్ వన్ విత్ యూ.
1: ఒక పుష్పంగా నీవే పుడితే నేను నిన్ను వదిలిపెట్టకుండా లోపల వచ్చి ప్రవేశిస్తాను, తుమ్మెదిగా నన్ను పుట్టించు.
0: ఇఫ్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ ఫ్లవర్, ఐ విల్ బికమ్ ఎ బీ.
1: పెద్ద పర్వతంగానే నీవు పుట్టేసిస్తే నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను కరుచుకుని ఫాల్స్ మాదిరి తయారైపోవాలి నేను.
0: ఇఫ్ యు బికమ్ ఏ మౌంటన్, ఏ వెరీ బిగ్ మౌంటన్, ఐ బికమ్ ఎ స్మాల్ రివర్.
1: ఇలాంటి ఏకలవ్యాన్ని ఆశిస్తూ వచ్చారు పరమ భక్తులు.
0: ది గ్రేట్ డివోటీస్ ఆల్వేస్ ఆస్పైర్ టు హ్యావ్ దిస్.
1: అలాంటి ఏకత్వంలోనే ఆనందత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిలైట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్
1: అట్టి ఆనందమే అనంతత్వం.
0: దట్ కైండ్ ఆఫ్ డిలైట్
1: అదే అమరత్వం, అదే అమృతత్వం.
0: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్.
1: అలాంటి అమృతత్వాన్ని అనంతత్వాన్ని మనం అనుభవించి పరులకు అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ విద్యా విధానాన్ని ఒక విధమైన అనుభూతిలోకి తెప్పించుకొని, అనుభూతి నుంచి వివేకంలోకి మార్చుకొని, వివేకం నుంచి లౌకికమైన జగత్తులో అందరికీ కూడా అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Swami is wishing that all of you should enjoy infinity and share that infinity and develop all the four types of education in you, and thus he is bringing his divine discourse to a close.

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లనసంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavula yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavunaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okati unnadi. Manu
0: faculty of his heart can be found such virtues as mercy, kindness, compassion, sympathy, piety and the like.
1: క్రోధము,

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేతల వలె చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: దే డూ హ్యావ్ ఇయర్స్ యాజ్ బిగ్ యాజ్ యాజ్ ఫిష్ బట్ దే కాంట్ లిసన్ టు ది మెలోడియస్ నోట్స్ దట్ యు ఎమినేట్.
1: ప్రత్యకాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: దే హ్యావ్ ఐస్ యాజ్ బిగ్ యాజ్ కాటన్ సీడ్స్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ యూ.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart and such means of cognizing things.
1: Ninnu chuchi netramulu nee gaanamu vineetuvanti yokka sootramulu ninnu pratishtha chesukogalsinaatuvanti

0: హృదయాన్ని నాకు అందించమన్నాడు.
1: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
0: కనుకని సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
1: That is why all faiths have determined that heart is the altar for the Lord.
0: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
1: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: పవిత్రమైన ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
1: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఎ కేవ్.
0: ఎట్టి గుహ? భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పారు.
1: What type of cave is this? That where the Lord resides.
0: Bible, మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
1: The Bible determines that one with a pure heart can see the Lord.
0: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
1: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
0: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
1: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
0: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
1: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
0: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
1: But this very same heart, which finds such a varied description in the faiths, has been defined in another way by sadhus.
0: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
1: The learned ones have determined the heart in yet another way.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఇస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: అండ్ యట్ అనదర్ కేటగిరీ ఆఫ్ ఎవాల్వ్డ్ సోల్స్ డిటర్మిన్ ది హార్ట్ యాజ్ ఎ లోటస్.
0: బురదలో పుట్టి మానిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి.
1: దిస్ లోటస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ డర్ట్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇంప్యూర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్ అరౌండ్ ఇట్, యట్ ద లోటస్ రిమైన్స్ ప్యూర్.
0: ఇది కేవలము ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకుని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: మానిన్యపు జలములు ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసుకో.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీ ఉండినప్పటికీ, దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ది లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability. Nothing beyond. He can't experience anything.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్, సో యు టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది. సో
1: ద ప్రాక్టీస్ వేర్ఇన్ యు హావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఇస్ వర్ది ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: అండ్ దీస్ థాట్స్ దట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటు యాక్షన్ ఆర్ యూస్లెస్.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఇస్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ లెర్న్డ్.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: ఈజ్ మ్యాన్ గుడ్? ఈజ్ ఎ పర్టికులర్ పర్సన్ గుడ్ ఆర్ బ్యాడ్? యూ కెనాట్ గో ఇన్ టు దిస్ క్వశ్చన్.
0: మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
1: యూ కెనాట్ గెట్ ఇన్ టు ద హార్ట్ ప్రాపర్ టు నో దిస్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓన్లీ వెన్ యూ సీ హిమ్, హిస్ యాక్షన్స్, హిస్ బిహేవియర్, యూ విల్ డిటర్మిన్ వెదర్ హిస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు, యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ హై డిగ్రీ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగం అయిపోతూ వచ్చింది.
1: సో బికాస్ ది ప్రాక్టీస్ పార్ట్ వాజ్ నాట్ దేర్, హిస్ బీయింగ్ క్లెవర్, హిస్ బీయింగ్ ఇంటెలిజెంట్ వర్ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము, నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: నౌ జస్ట్ ఆన్ ద ఈవ్ ఆఫ్ హిస్ కంప్లీటింగ్ 60 ఇయర్స్ హీ హ్యాడ్ ఎ బ్యాంక్వెట్.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day, the papers were describing this man thus.
0: Lord Acton అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కానీ అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్, వాట్ హీ హాస్ అచీవ్డ్, హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు బి ఆఫ్ బెనిఫిట్ టు హిస్ ఫెలో బీయింగ్స్.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్ని కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, గ్రంథస, ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన, దానిని పూజాపీఠము పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: ఆల్ దీస్ సీక్రెట్ టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ లైక్ ద బైబుల్, ద ఖురాన్, ద గ్రంథ సాహిబ్ అండ్ వేరియస్ అదర్ స్క్రిప్చర్స్ ఆర్ నాట్ దేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ ద పూజా రూమ్. వి మస్ట్ రీడ్ దెమ్.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
1: వి ఆర్ ఆల్సో ఫర్గెట్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ what for have these scriptures come into being in the first place.
0: Chadivinanta matramuna manaku samskaram yerpadadu.
1: By merely reading them we cannot really say we have transformed.
0: Chadivinadalani aacharanalo pettutaku prayatninchali.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now these, this scholarship that you have, without this element of practice, are like the food which give you indigestion.
0: ఒక పదార్థము మనం జీర్ణించుకున్నవరనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition, it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now, talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of Revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand their significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti ku drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్ గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: నమే కర్తవ్యం త్రిశూలోకేశికించిన నానవాప్తమావత్తయం వత్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: Lopala avirbhavincheetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
0: ఆకలి అవుతున్నది.
1: నౌ యు ఆర్ హంగ్రీ.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ee aalochanaku taginaatundi annamunu sekarincheetundi margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యు డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యు విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యువర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యూ వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యు డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ, యూ మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love. Love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayam cheetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktudu ee gopikal yokka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize the chief merit of the gopis devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వం కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
0: ఎటువంటి బాధలు?
1: What were the types of difficulties he had to undergo?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
0: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntive ayi undina, ee baadalaku kannu neeru kavali kada.
1: Now,
0: baaludu kabatti bhayakampa sameetudu kavali kada.
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ట అయి ఉంటున్నాడు.
1: No, because in his love there was Narayana installed.
0: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: And there was a name of the Lord dancing on his lips.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and existence. కనుకనే
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడాను కనిపించలేదు.
1: That is why he did not give room for any grief on the part of these this body. తాదాత్మ
0: భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావము ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్స్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. ప్రేమ
0: యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This pure and total love is born from the heart of the lotus.
0: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికస్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్ వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికస్ వర్ స్టడీ అన్రఫుల్డ్ కామ్ అండ్ ఫుల్ ఆఫ్ పాయిజ్ because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండిన ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: Now these people are ordinary women folk devoid of any education.
0: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమ తత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity. And he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni, dukku chesi, eruvu vesi, neeru katti, chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam aneetundi bhoomini prema tattvam aneetundi jalamunu katti sadhana aneetundi kalupulu vesi prema aneetundi okka beejamunu naati naamamu ane beejamunu naati deenini kramashikshana aneetundi kanchana gattukoni kaapaadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get aananda.
0: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
0: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వీ డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన
0: హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది.
1: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
0: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting thing that we see. మన యొక్క
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
0: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కారువుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
0: పురందర దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచిన దానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికి చూచిన దాన్నే చూడాలి.
0: దీస్ ఐస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు సీ ద వరల్డ్ అరౌండ్ us. హౌ లాంగ్ హావ్ యు బీన్ డూయింగ్ ఇట్? రైట్ ఫ్రమ్ ద మోమెంట్ ఆఫ్ యువర్ బర్త్ అండ్ యు ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్.
1: కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు.
0: బట్ నో పర్సన్ సీమ్స్ టు హ్యావ్ దిస్ థాట్ ఆఫ్ ఇంక్రీజింగ్ దిస్ యర్నింగ్ టు సీ దాట్ విచ్ హీ హాస్ నాట్ సీన్ సో ఫార్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కానీ మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్ వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హ్యావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హ్యావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంట్రుత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలము స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Sambandhamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly
1: ajnana. Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటారు, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ దెర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్ అంతా కూడాను అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానమని దీన్ని భావించి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్ ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: And then mrityorma amritam gama, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikamu,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: కలుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: Nijambu chuda, aa dehiye deva devudu.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: Aa dehamunandu undinatvanti vaadu kanaka itaniki dehi ani oka peru.
0: Such a lasting one resides in the body, so he is called dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీ ఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja. ఇది కాదు
1: ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But Atma transcends these limitations. He's a last.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies beyond.
1: ఈ దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you will be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ మన
1: తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly abri.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get
1: food and minimum comforts.
0: They too have to have sleep, they too have to have food, they have hunger.
1: మానవులు కూడాను అట్టివే అనుభవిస్తున్నారు.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజ్ సెడ్ దట్ దిస్ ఐడియా ఆఫ్ స్లీప్ హంగర్ ఫుడ్
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన. This higher knowledge, this alone can lead him on further in this journey of his.
1: Vartamanam matrame telusunu kani pasuvuku bhavishyattu ye matramo teliyadu.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: Kani manavuni yokka drushti yandu jeevitam nandu vartamanamunu pradhanamaina lakshyamlo pettukovali.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of that.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: So once you take care of the present, you are taking care of the future also.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికి బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కాని దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదమునందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టం.
0: To say is easy, to do is difficult.
1: దాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: To do a thing is very difficult.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: But one who does it, certainly he reaps the
1: fruit.
0: He certainly becomes.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existences. మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి.
0: సో బికాస్ దిస్ ఈస్ ద కేస్ విత్ రిగార్డ్ టు ద మైండ్ వీల్ హ్యావ్ టు కంక్లూడ్ దట్ అవర్ డివోషన్ అండ్ ఫెయిత్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే ఆట్ టు బి.
1: కష్టములు కలిగినా ఎట్టి దుఃఖములు సంభవించినా ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ దట్ వి మే కమ్ ఫేస్ టు ఫేస్ విత్ వి షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితం
1: అంతా స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థములో మునిగి తేలుతుంటున్నాము.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచిన ఏది చూచిన ఏది చెప్పిన ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనము కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్ దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్ యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బీ సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ఫార్చ్యూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురికి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ దిస్ సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్, బట్ వీఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. రాదర్ వీ గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
1: హీనజాతి అయినటువంటి యొక్క పశుపక్షి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what is the character, what are the characteristic features of man which make him one with the animals, birds.
1: Kaya idi daivatvani kudanu maarchukoneetundi sadhanalu lekapoledu.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: Korina palamichu kalpavruksham unda perati pushpamunakai preetiyela.
0: You only have to ask for it, and whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalam muddha karjuramunu cheti enduchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will give
1: అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యుల్ బి డిసాటిస్ఫైడ్, యుల్ బి డిస్గస్టెడ్. నౌ యు డోంట్ హావ్ టు వెయిట్ దట్ మూమెంట్.
1: దానికి ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సాత్రతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ.
1: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance.
1: నీ ఆలోచనలు సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రము అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us has been?
1: కోసం మనం ఏమాత్రం కూడా అరులు చాచి కాచుకోరాదు.
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికి నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభం.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Once it goes, you never can secure the service of the Lord thus.
1: Bhaktini ichi, raktini jechi, mukti jechunandi.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: Itarula matalu impuga nammi kompatiyakandi.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: Buddhulanni yuthichukondi karmam.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: Nee swabuddhito neevu aalochana chesi nee satyanni neevu gattiga pattali.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: Manamu itharulaku baanisalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana siktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: వన్స్ వి డిసైడ్ దస్, ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఇది కేవలము క్షణక్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: లవ్ గాడ్ డీప్.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: అండ్ వాట్ హ్యాస్ టు బి డన్ హీ హింసెల్ఫ్ విల్ డూ.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సరెండర్.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ఆనంద దట్ యుల్ గెట్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ సరెండర్ యూ కెనాట్ సెక్యూర్ త్రూ ఎనీ అదర్
1: మీన్స్. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ye jarigina mana yokka aanandam kosam aneetunte vishayanni manam visvasinchali.
0: Is for your own good. Whatever is done is for our own aananda.
1: Ee dukkhamlone aanandam aneetunte satyanni manam grahinchali.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: Nasukar labhyate sukham ani sukham nunchi sukham raadani manam gurtinchali.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: ఉండే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12 ఇయర్ ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము?
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు,
0: oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: దీస్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఆర్ నాట్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12 ఇయర్ ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.

0: true sukha or comfort.
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh, mind determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి. ఆ పెన్నిధి అంటే నాకు ఆనందం ఉంటుండాలి.
0: Your proximity, your nearness is what I want. In that I'll secure ananda.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకొని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: Acharanane lekunda kevalam aalochane undinatuvanti vaadu parama murkudani kodanu cheppavachu.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: Kaduka mana aalochana shaktiki e matram kodanu manam gauravam nandincharadu.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant
1: హృదయమే తాను కాగలడు. తానే హృదయం కాగలడు.
0: He will become your heart. Your heart will become him.

యజ్ఞయాగ తపంబులు అధికార జనులచే చేయించవచ్చు తాచేయవచ్చు

జనులచే చేయించవచ్చు, తా చేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల బో

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచములో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నియో భౌతిక జ్ఞానములు అనేకముగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished and earned name and fame.
1: Unnata padamulo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalanna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: కళాకారుడు కావచ్చును.
0: హీ మే బి ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండా ఇవి అన్ని కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడా నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకు మూలాధారమై సమస్త కళలకు నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడా తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ది ఆల్మైటీ, ది ఆమ్నిషియంట్ అండ్ ది ఆమ్నిపొటెంట్ లార్డ్, దెన్ ఓన్లీ హీ వుడ్ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: చిత్తశుద్ధి లభించేటువంటి మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: పవిత్ర కర్మలను ఆచరించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్ అండ్ డీడ్స్.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది కర్మములు, తప యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
0: ది పర్ఫెక్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్

0: అందరు మాది కర్మములు, తపస్ యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
1: ది పార్ట్ ఫార్ ప్యూరిఫికేషన్ ది హార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ యాక్టివిటీస్.
0: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సేక్రెడ్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక నీ చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్
0: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
1: పర్ఫార్మింగ్ గుడ్ యాక్ట్స్ అండ్ సేక్రెడ్ యాక్ట్స్ విల్ హెల్ప్ ఎ పర్సన్ టు ప్యూరిఫై ది హార్ట్.
0: ఈ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుంది.
1: త్రూ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం, ఇది మోక్షములకు సులభ మార్గం.
1: అక్వైరింగ్ విజ్డమ్ ఈజ్ ద సేఫెస్ట్ పాత్ ఫర్ లిబరేషన్.
0: కనుక సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
1: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
0: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు గాని పవిత్రమైనటువంటి పఠనాలకు కానీ విద్య అవసరం కదా.
1: ఇన్ దట్ కేస్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ నెససరీ టు హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇఫ్ యు రియలీ వాంట్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్, యాగాస్ అండ్ పెనన్స్.
0: ఎట్టి విద్యను మనము లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ వీ హావ్ నాట్ మాస్టర్డ్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్,
0: ఈ చదువులన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ది వరల్డ్ విల్ మేక్ ఓన్లీ మ్యాన్ ఫీల్ దట్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు ఫాలో ది పాత్ అండ్ ది కరెక్ట్ పాత్, ఫౌల్ ఫెయిత్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్.
0: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గం.
1: ద రైట్ రాయల్ పాత్ ఈస్ ద వన్ ఇన్ విచ్ ఇట్ సేస్ ట్రస్ట్
0: యువర్సెల్ఫ్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్,
1: హావ్ ఫెయిత్, ఫెయిత్
0: అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఈనాటి విశ్వాసము ఏమాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ వి యు డోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దీస్ డేస్.
0: స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరార్థమైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నవి.
1: ది టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు గెట్ దీస్ డేస్ ఈజ్ ఓన్లీ ఫెయిత్ విచ్ విల్ హెల్ప్ యూ టు అకాంప్లిష్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. బట్ ఫెయిత్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ గాడ్, యూ డు నాట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అట్ ఆల్.
0: ఈనాడు విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
0: Yo mad bhaktah same priyah, yavadu naaku bhaktudu ga unduno vaade naaku priyudu.
1: It is declared that the person who is my devotee alone is dear to me.
0: Nivi tappani tapparam viruga ananya bhakti అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
0: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
0: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
1: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
0: ఎక్కడ శ్రద్ధ

0: సిద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానము. వేర్ దర్ ఇస్ అర్నెస్నెస్ వేర్ యూ గెట్ విజ్డమ్, ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానము అక్కడ సాధన. వేర్ దర్ ఇస్ ట్రూ విజ్డమ్ దర్ ఇస్ స్పిరిచువల్ సాధన, ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం. వేర్ దర్ ఇస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్. ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్యభక్తి అన్నను ఒక్కటే. సాధ్యం, పరమభక్తి, అనన్యభక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్. ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే. వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్. ఇవన్నీ ఇప్పుడు పరతత్వనకు పర్యాయ పదములు. దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్. కనుక ఇట్టు భక్తులు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
1: If you want to become such a devotee, it has nothing to do with the worldly type of education or the caste, the community, the nation, the religion, the sex, and nothing whatsoever.

0: ధర కుచేలుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విధురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగా పరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? అండ్ హౌ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ధ్రువ? హౌ మచ్ ఆఫ్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్? హౌ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిడ్ విదుర హ్యావ్? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is scholarship is not required either.
0: దీనికి కావాల్సినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈజ్ ప్యూర్ అండ్ చేస్ట్ లవ్.
0: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము,
1: బట్ టుడే సెల్ఫిష్నెస్ అన్సేక్రెడ్నెస్.
0: మీ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలము ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యము కాడు.
1: A person who is egoistic and who is showing, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా, అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, దే విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్, వితౌట్ సెల్ఫిష్ థాట్స్ అండ్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్.
0: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బుద్ధుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకొనుటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఆర్ సర్టన్ డ్యూటీస్ ఎంజాయిన్డ్ ఆన్ హిమ్ బై ది స్క్రిప్చర్స్.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
1: One type of action which has to be performed is nainitika.
0: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
0: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
0: Prayachitta karma ani nalugavadi.
1: The fourth one is prayachitta karma.
0: Ee nalugu kudunu prati manavudiki tappani sariga అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మల్లో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanamu chandra grahanamu kodanu yerpadutuntai alanti samayamlo manamu aa grahamulu shanti nimittamai chesetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamainatunti okka manavulu samsara jeevitamunu gadapetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamunandu sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
0: while he is paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetunti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarasta sukhino bhavantu. Ee yuga yugamuna nundi tarataramana nundi kudanu hindu jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితము.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకమంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యూ?
0: అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ యాస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీ ఈజ్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం నిజం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
0: Karukane drishtini battiye srishti unnadi.
1: The entire creation depends upon your own vision, your own gain.
0: Mana netramini battiye shastram untundadi.
1: The entire scriptures depend upon your own way of looking.
0: Manalo undinatundi yokka manobhavamulu yokka lokanni manu nirmalanga unchukuntaku prayatninchali.
1: Therefore we have to make an effort to have a pure world in our own minds.
0: Kanukana pavitramainatundi yokka manastho prarthanalu kalipinappudu paramatma tattvam anetundi అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: Therefore, if you only you can pray the ultimate almighty Lord with a sacred mind, you would be able to just get the correct fruit.
0: అప్పుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి ఒక మార్గం.
1: The most important thing is with a feeling you have to pray.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, this yajnas yaga are incidentally going to help you.
0: Swarthamu parathamu ishamu paramu rendinti yokka cherikiga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhimpa hematarka vidya paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world. And Brahma Vidya will give
0: you... Laudike Vidya lalli kudunu, ihamunuka matrame anandamunu chekochagalavu.
1: All the education, the worldly education will give you only joy in this world.
0: Brahma Vidya, thanayokka paralokamunu kudunu, anandani andinchadaniki veeluga untundi.
1: Knowledge of Brahma will give you the real joy and real happiness.
0: Kanukane, kamya karmalanaga, tanaku, తన లోకములకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి ఒక మార్గముని.
1: కామ్య కర్మస్, ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములన్నీ కూడాను ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: Your mind depends upon the food that you take.
0: Kanukane sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aharamulu poorti nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirants should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu, mamsaharamu ityadi mattu padarthamulu anni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: Yetti aharamu atti talampulu.
1: Your thoughts depend upon the food.
0: Kanukane manamu nishiddha karmalanuga manamu tyajinchavalsinatundi karmalu pratyekanga konni untunnavi.
1: Nishiddha karma therefore refers to the types of actions which you have to give up.
0: Idi ahara vihara nimittamai manu acharinchavalsinatundi pradhana kartavyamu.
1: These are all things which are associated with the type of food and the type of habit that you have.
0: Nenu etti pravartanalo nenu untunnanu ani kalakataanu parichinchukovali.
1: One has to examine for oneself what type of behavior he has.
0: Nenu cheppina maataku kalachina talupuku naa pravartana sariga unnada leda ani chintinchali.
1: Is there synchronization between my thought, word and deed? One has to think for oneself.
0: Kaani naa talampu evariki teliyadu kadani neevu maatalu yendu పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: You may hide your thoughts from the world and worldly people, but the one who is established in your heart, he knows everything.
0: లోకాన్ని వంచవచ్చు.
1: యు మే డిసీవ్ ది వరల్డ్,
0: లోకాన్ని మరుగుపరచవచ్చు.
1: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్,
0: లోకానికి కన్నులు కంటలు కట్టవచ్చు.
1: యు మే క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్,
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
1: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
1: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
0: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్లేషించక వీలు కాదు.
1: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
0: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
1: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
0: Kalukure bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamune vruddhi pondi karmamune chalu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
1: In bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
0: Karanam, karanam, karma. Ee moodinti yokka sammilatame manavuni yokka jeevitam.
1: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
0: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhiruddhi parchukovali.
1: Therefore, man has to develop sacred thoughts.
0: Pavitramaina bhavamulanu abhiruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
1: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
0: Idi mitamu gaanu hitamu gaanu kuda undali.
1: The sattvic food also must be in proper
0: dosage. Aaharam ani kudanu adhikanga manam bhujincharadu.
1: Even if it is sattvic food, you should not eat in excess.
0: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
1: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్స్.
0: జీవితము దీర్ఘ ప్రయాణము,
1: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా చేయించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
1: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పూర్వం ఉండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరికి వేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
1: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్, యూ హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్స్.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్.
0: నాలుగవది,
1: ఫోర్త్ వన్,
0: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
1: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
0: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
1: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
0: కొన్ని వీటి పాప పరిహారార్థమే మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
1: In order to pay for and expiate these types of sins,
0: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
2: there are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what possible.
0: Anika sadhanalo kuda nu vaadu sadhinchi shodhinchi
2: they have entered into certain spiritual exercises, they have inquired into
0: manavulaku avasaramainatundi yokka margamulu kuda nu bodhinchinaru.
2: They have also taught the certain things which are useful for man.
0: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee paapa pariharathamai konni neemamu neeminchutu poyaru.
2: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
0: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
2: టు గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్స్ అండ్ ఇఫ్ యూ వర్ టు టచ్ ది లార్డ్ యూ బి ఏబుల్ టు
0: అప్పుడప్పుడు మనము మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ and the sacredness of mental activity, you have to undertake pilgrimages.
0: ee yatralu ye vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhi tho nischala bhakti tho palapeksha rahitanga yatralu manam cheyali.
2: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
0: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatundi ga untayi.
2: Some people would have taken vows in a very strange way.
0: Oh, Venkatramana Swami, na karyamu, na bidala pelli, na kodukulu chakkaga uttirulai, chakkaga pass aitegina, nenu vachi, na kodukulu cheta, neeku athariki talalo undetundi okka ventrukulu neeku arpistharani mokkuntaru.
2: One vow may be that he may say, if I get all prosperity, if my son passes in the examination, and if everything goes well, well, I will bring my son to you, O Venkatramana.
0: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
2: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
0: పేపర్ లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుంది స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
2: Another type of vow is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
0: ee vidhanga mokkulopala daivanni ye vidhanga veellu bhavistunnaru aneetundi manam vicharinchali.
2: When one undertakes such work, what type of feeling do they have towards God? This has to be examined by us.
0: Nee 100 rupayalu kosam bhagavantudu akkada kaachukoni untunnada?
2: Do you think that God is waiting for your 100 rupees?
0: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudiki nee icchetundi 100 rupayalu entadi?
2: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
0: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi anega chesedevaru bhagavantude. Taane 10 lakhala taniki andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
2: Look at
0: ee enta telivu takkuva.
2: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God, who has got that capacity, where is the need for this 100 rupees?
0: Deshakala paristhitulu yokka prabhavanu puraskarinchukoni kalilo vichitramainatundi yokka buddhulu kudanu abhirudhi avutunnayi.
2: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
0: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఆఫర్ ద యూజ్లెస్ హెయిర్ టు గాడ్ అండ్ ఆస్పైరింగ్ టు గెట్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
2: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ప్రేయర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ డివోషన్ ఐదర్.
0: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
2: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ హ్యావ్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
2: That is the valuable heart. You offer it to God.
0: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తి పోయిస్తే నాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవిచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను.
3: ఇది కూడా నాది కాదు, ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
2: మీరా హెస్ సేడ్ ద సేమ్ థింగ్, షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్ వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
3: ఇచ్చిన లేవర్
2: హూ హ్యాస్ గివన్ యూ,
3: నీవే,
2: ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ గివన్,
3: నీది నీకే అర్పితం చేస్తున్నాను.
2: ఐ కెన్ ఆఫర్ దట్ విచ్ యూ హావ్ గివన్ టు యూ.
3: కానీ ఇంతటి వివేకం అందరికీ కలగటం లేదు.
2: బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ పీపుల్ డు నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ విజ్డమ్.
3: గంగలో నిల్చుకుంటారు, గోదావరిలో నిల్చుకుంటారు, కృష్ణలో నిల్చుకుంటారు, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గంగ నీళ్లు గంగకే అర్పితం చేస్తున్నారు. తాను ఏదో వీడి తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
2: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
3: నీవు చేసేది ఏమీ లేదు,
2: యు ఆర్ డూయింగ్ నథింగ్.
3: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
2: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్ వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
3: పసిబిడ్డను తల్లి తొట్టెలో పడబెడుతుంది.
2: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
3: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
2: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
3: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
2: ఫర్ ఎన్ ఆస్పిరెంట్ హూ హ్యాస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టోటలీ, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ హిమ్.
3: అయితే అందరికీ ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి మనకు లభించడం లేదు.
2: బట్ ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ దిస్ స్టేట్ ఆఫ్ సరెండర్షిప్.
3: ఇది చేత కాదని కూడా మనం నిరుత్సాహంగా నిస్పృహకు మనకు గురి కాకూడదు.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఫీలింగ్ డెస్పరేట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ యు
3: హావ్ ప్రయత్నం. మనం చేయాలి
2: వాట్ ఎవర్ వీ క్యాన్ విల్ హావ్ టు డూ.
3: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
2: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
3: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
2: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
3: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
2: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
3: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
2: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
3: శాస్త్రముల యొక్క సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
3: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
2: The goal of everything is only God.
3: Margamulu veru veru,
2: the ways are different.
3: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
2: It is foolish to think that God is different because the paths are different.
3: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nanduchukoni dannilu kavadaniki tagina krishi manam cheyali.
2: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
3: Manam enno rakamulainte pushpamulato pooja chestunnamu.
2: We are worshiping the Lord with a different type.
3: Kontha mandi gulabi pushpamule techi pooja cheyalanukuntunnamu.
2: Some people think that they'll have to worship the Lord with rose.
3: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamule arpitam gavinchalani aashistuntaru.
2: Some people think that they'll have to offer lotus flower.
3: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవం ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
2: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
3: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
2: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
3: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
3: యూనివర్స్ ఈజ్ సర్వభూతాంతరాత్మ.
2: ఎంటైర్ వరల్డ్ ఈజ్ సాచ్యురేటెడ్ అండ్ పర్మియేటెడ్
3: అందరి ఎందు ఉండేటువంటి యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్ ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
3: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము ఉచ్చరిస్తున్నాము కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
2: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
3: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
2: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
3: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
2: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్ బట్ సర్టన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
3: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
2: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్ విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్ దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
3: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ వన్ డస్ హీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్.
3: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించి మానవుడు సమస్త జీవుల యొక్క ఆనందమును సమస్త జీవుల యొక్క శాంతి సంతోషములను ఆశించడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ మ్యాన్ హ్యాస్ టు షేప్ అండ్ డిజైన్ హిస్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్.
3: లోక శాంతి నిమిత్తమై యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి.
2: ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ది పీస్ ఆఫ్ ద వరల్డ్.
3: అనగా ఏమి, దైవమును ప్రసన్నులు గావించినప్పుడు ప్రసన్నుని గావించినప్పుడు జగత్తంతా ప్రసన్నతగా ఉంటాది.
2: ది హోల్ ఐడియా బిహైండ్ దట్ ఈస్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గాడ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
3: కనుక దైవమును ప్రసన్నుడు గావించుకునేటువంటి యొక్క మార్గమే ఈ యజ్ఞయాగాది క్రతువులు.
2: యజ్ఞాస్ యాగాస్ అండ్ సచ్ అదర్ సాక్రిఫైసెస్ ఆర్ ఓన్లీ మెథడ్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్.
3: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
2: దేర్ ఈస్ వన్ మోర్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
3: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
2: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు దిస్ వరల్డ్.
3: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యం.
2: ది డ్యూటీ ఆఫ్ ఎ సాధక ఈస్ ఓన్లీ టు రిటర్న్ వాట్ గాడ్ హాస్ గివెన్ హిమ్.
3: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
2: వెన్ హీఈస్ ఆఫరింగ్ టు గాడ్ ఎనీథింగ్ హీఈస్ ఆఫరింగ్ ఫర్ హిజ్ ఓన్ జాయ్ బట్ నాట్ యాజ్ ఇఫ్ హీఈస్ సాక్రిఫైసింగ్ సమ్.
3: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
2: ఇన్ ది వరల్డ్లీ వ్యూ వీ థింక్ దట్ వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్.
3: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
2: వీ గెట్ ది ఫీలింగ్ as of joy and happiness only when we offer
3: దీనిని పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
3: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
2: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
3: సమస్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
2: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
3: సమాజంలో మనం ప్రవేశించాలి.
2: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
3: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
2: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
3: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
2: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the entire universe?
3: Vishya shanti samaj shanti pai aadharapadi unnadi.
2: Peace of the world depends upon peace of the society.
3: Samaj shanti vyakti pai aadharapadi unnadi.
2: Peace of the society depends upon peace of the individual.
3: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teerchididdavachu.
2: Only when the individual is enjoying peace he can
3: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
2: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
3: కనుక వ్యక్తి సమాజము విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
2: ఇండివిజువల్ ది సొసైటీ అండ్ ద వరల్డ్ are three forms of the same entity.
3: Anyonya aashrayalu.
2: They are mutually dependent.
3: Adunabhava sambandhalu.
2: There is integral relationship between them.
3: Kanuka vyakti yokka aanandanni mottamota manam abhruthi parchukovali.
2: Therefore we have to develop the individual happiness.
3: Ee aanandanni manam samajamulato nimpali.
2: We have to fill the society with the joy which individual gets.
3: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
2: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ద ఎంటైర్ హ్యూమానిటీ.
3: సంతోషమును కూడాను స్వార్థంగా నింపుకోకూడదు.
2: ఈవెన్ వెన్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్ యు షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
3: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
2: యు షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
3: Yavarni deshinchakodadu.
2: You should not hate anyone.
3: Idi e Bhagavad Gita yokka saramsham.
2: This is the essence of
3: advesha sarvabhutanam.
2: Don't hate any living being.
3: Yavaru deshinchina ninnu nivu deshinchukunna vaade.
2: Whomsoever you hate, you are hating yourself.
3: Na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalam oka sankuchitamainatundi yokka chinna kutumbanga nu bhavincharadu.
2: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
3: Ee vishya kutumbanga nu bhavinchali.
2: You have must have the concept of
3: hrudayanni vishalamaga chesukovali.
2: You should broaden your heart.
3: Appude aa vishala hrudayam nandi దైవం నివసించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
3: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
2: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
3: ఆనాడి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
2: Whatever words were uttered by the maharshis of those days, they have taken the shape of mantra.
3: Mantramulu veru, matalu veru kadu.
2: Words and mantras are not different from each other.
3: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swarupanga roopondindi.
2: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
3: Taavu pettinatundi prati padam kudanu oka punyakshetranga roopondindi.
2: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
3: Chuchina chupulu anni kudanu pavitramainatundi yokka saundarya chupuluga mari poyinayi.
2: Whatever looks are given, they all those looks will be sacred looks.
3: Karu sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
2: Everything becomes auspicious.
3: Sarvamunu sundaranga bhavistu vacharu.
2: Everything looks beautiful.
3: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
3: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
3: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
3: హృదయం శివం,
2: ఆత్మ ఈజ్ సత్యం,
3: మన భావం సుందరం.
2: హార్ట్ ఈజ్ శివం.
3: మన హృదయం నందే ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
3: దీనిని యంత్రం మంత్రం తంత్రం అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం మంత్రం అండ్ తంత్రం.
3: మన దేహమే ఒక యంత్రము.
2: అవర్ బాడీ ఇస్
3: మన శ్వాసమే ఒక మంత్రము.
2: అవర్
3: మన హృదయమే తంత్రము.
2: అవర్ హార్ట్ ఈజ్
3: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
2: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
3: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దని భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
2: We feel that when we go to a guru and pay him money, and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we, in our own breathing, 21,600 times a day, we repeat the real mantra, and that mantra of Soham Tattva.
3: The moment
2: you recognize the secret, your mind becomes a real guru for you.
3: కనుక సమస్త శాస్త్రములు యందు కూడాను చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
2: All the scriptures have declared that you should establish God in your own heart.
3: ఈ కర్మకాండ యందు ఉండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
2: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ వితౌట్ వేస్టింగ్ టైమ్,
3: కాయమును నిరుపయోగపరచక,
2: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
3: కర్తవ్యాన్ని నిర్వర్తించి,
2: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
3: సార్థకం చేసుకోండి,
2: శాంక్టిఫై యువర్ లైఫ్,

kalitu wali.